0: మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి. హనుమాన్ చిత్రం కోసం గౌరహరి సంగీతం అందించి పాడిన పాట వినండి. గీతరచన కాసర్ల శ్యామ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బుర్రద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: చిత్రసీమలో ఇప్పుడు వినండి. మనశంకర వరప్రసాద్ ఈ చిత్రం కోసం భీమ్ సిసిరోలియో సంగీతం అందించి మధుప్రియతో కలిసి పాడిన పాట వినండి. సాహిత్యం అనంత శ్రీరామ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ద ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ ఆలపించిన శ్రీమణి గీతం, గోపీ సుందర్ సంగీతం.

ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం, చైతన్య భరద్వాజ్ సంగీతం.

చిత్రసీమలో చివరిగా వినండి. దేవర చిత్రం కోసం శిల్పారావు ఆలపించిన రామజోగయ శాస్త్రి గీతం సంగీతం అనిరుద్ రవిచందర్.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అక్రమ వలసలు, ఇతర అసహజ కారణాల వల్ల జరుగుతున్న కృత్రిమ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చట్టం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధానమంత్రి చౌదరీ చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం పరిధిలో స్వశక్తి మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సాధికారతకు చర్యలు చేపడుతోందని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈరోజు భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, మంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల హక్కుల రక్షణ కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. కేంద్రీయ ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ సియుఈటీ యూజీ 2026 పరీక్షలకు సంబంధించిన సవరించిన తేదీలను, అడ్మిట్ కార్డులను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ నెల 31వ తేదీన, అలాగే వచ్చే నెల 6-7 తేదీలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం.

0: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. ఈరోజు శాస్త్రీయ నృత్య కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ పద్మజారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
1: తెలుగువాడి జీవనాడి కూచిపూడి అయితే ఆ కూచిపూడి నాట్య కళారూపాన్ని నర్తకిగా, నాట్య గురువుగా కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ నాట్య కళ పట్ల పదుగురిలో ఆసక్తిని పెంపొందింపచేస్తూ అటు కళాకారిణిగాను ఇటు నాట్య గురువుగా మరీ కాకతీయమన్న ఒక ప్రయోగాత్మక సృజనాత్మక ప్రయత్నంతో తెలంగాణకి ఒక అధికారిక నాట్య ప్రక్రియ ఉండాలనే తపనతో సాగుతున్న డాక్టర్ పద్మజారెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్కి వెంచేశారు. మరి భారత ప్రభుత్వం కూడా శాస్త్రీయ నృత్య కళలు కూచిపూడి కళాకారిణిగా 2022 ప్రతిష్టాత్మక పద్మశ్రీతో వీరిని సన్మానించిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ పద్మజారెడ్డి గారు నమస్తే, స్వాగతం మీకు.
2: నమస్కారం అండి.
1: ఒకసారి చెప్పండి, మీకు పద్మశ్రీ వచ్చింది అన్న వార్త విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు?
2: ఆనందము మాటల్లో చెప్పలేమండి, అది వర్ణనాతీతము. అంటే ఫస్ట్ అయితే ఫోన్ వచ్చింది నాకు, మీకు వచ్చిందమ్మా అనేసి చాలా సంతోషించాను. తర్వాత వాళ్ళు చెప్పటం ఏంటంటే మీకు మొత్తం మెయిల్ వస్తుందమ్మా, సో అందులో చూసుకోవచ్చు మీరు అనేసి అన్నారు. సో మెయిల్ కోసం నేను చెక్

0: చేస్తా ఉన్నాను, మెయిల్ రాలేదు. సో నేను అప్పుడు అనుకున్నాను మేబీ ఏదైనా కాల్ అయి ఉండొచ్చు, ఫ్రాంక్ కాల్ అదే. సో అట్లా అనేసేసి అనుకున్నాను. కొద్దిగా అంతా అటు ఇటుగా ఉందన్నట్టు మైండ్, ఏమీ నాకు తెలియలేదు. తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, మీరు రిసీవ్ చేసుకున్నారు అవార్డ్ అనేసేసి. సో
1: మీకు 2022లో పద్మశ్రీతో ప్రభుత్వం సత్కరించింది. మరి అది వరకు అంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు నాట్యరంగంలో ఉన్నారు కదా, ఈ అవార్డు ముందే వచ్చుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? పర్వాలేదు ఇప్పటికైనా వచ్చిందని సంతృప్తి పడ్డారా?
0: అంటే నేను ప్రయత్నం అయితే నేను 10 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ నేను పంపిస్తూనే ఉన్నానండి గవర్నమెంట్కి, నాకు కావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. బట్ నాకు 2022లో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో నాకు పద్మశ్రీ అవార్డు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కరెక్ట్ టైం అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు నేను ప్రయత్నించటం మటుకు చేస్తూనే ఉన్నాను, ప్రయత్నం లోపం లేకుండా ఎవ్రీ ఇయర్ పంపిస్తూనే ఉన్నాను.
1: మీకు అదివరకే కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వచ్చింది కదండి?
0: అవునండి.
1: ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది.
0: ఎగ్జాక్ట్లీ.
1: ఇప్పుడు ఇలాంటి అవార్డులు తీసుకున్నప్పుడు సరే వ్యక్తిగతంగా మీరు ఆనందిస్తారు, మీ తోటి కళాకారులు కానీ లేదా మీ శిష్యులు కానీ ఎలా ఫీల్ అయ్యారు?
0: అందరికీ ఇది చెప్పలేని ఆనందం అండి. ఇది ఎందుకంటే వర్ణనాతీతం చెప్పలేము, ఆనందము ఒక కొలవలేంది. కాకపోతే ఇది నాకు భగవంతుడు శివుడు ఇచ్చిన వరం అనేసేసే నేను అనుకుంటానండి. నాకు ఏది జరిగినా సరే ఇప్పటిదాకా ఆయన కృప లేనిదే నాకేది జరగలేదు. మేబీ ఆయన బ్లెస్సింగ్సే 100% నాకు ఈ అవార్డు రావటానికి ముఖ్య కారణం.
1: సో నటరాజు ఆశీస్సులతో ఈ నాట్య కళాకారిణి పద్మశ్రీగా ఎదిగింది. బాగుందండి. ఇప్పుడు పద్మజారెడ్డి గారు అంటే కళాలోకానికి కళాకారిణిగా తెలుసు, మరి మామూలు సమాజానికి మీరు ఒక వ్యాపార వాణిజ్య రంగంలో కూడా మీదంటూ ఒక ముద్ర వేసి ముందుకు సాగుతున్నారు కదా, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, మళ్ళీ సాంసారిక బాధ్యతలు కూడా?
0: అంటే యాక్చువల్గా పెళ్ళయ్యేదాకా నాకు అసలు ఓన్లీ చదువు, పెళ్ళి, దాంతో నా డాన్స్ ఈ మూడే ఉన్నాయి. సో అది అయిన తర్వాత మేము ఒక పొలిటికల్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాను నేను. వీళ్ళు బిజినెస్ ఫ్యామిలీ, మెల్లగా నేర్చుకున్నాను. బట్ ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే బిజినెస్ చేయటము. నాకు అంత ఆల్ ద టైమ్ నా మైండ్ అంతా నా డాన్స్ పైనే ఉంటుంది. అది మాది బిజినెస్, హోటల్ రన్ చేస్తూ ఉంటాము. సో అక్కడికి వెళ్ళినా సరే నేను నా రూమ్లో కూర్చుని డాన్స్ వర్కే చేసుకుంటూ ఉంటాను అన్నట్టు. సో
1: అలాంటప్పుడు మరి మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది మీరు చేయగలుగుతున్నారా?
0: లేదండి, నిజంగానే పాపం ఆయనకి నా దగ్గర నుంచి ఏం చిన్న హెల్ప్ కూడా లేదు.
1: వారి పేరమ్మా
0: జి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన సెంట్రల్ కోర్ట్ హోటల్ MD. సో ఆయన అదే అంటారు, ఏం నాకు చిన్న హెల్ప్ కూడా లేదు నీ దగ్గర నుంచి అని.
1: మీకు ఆయన హెల్ప్ చేస్తున్నారా?
0: యూజువల్గా ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదండి డాన్స్. వాళ్ళదంతా బిజినెస్ ఫ్యామిలీ మాది. సో ఆయన ఎంతసేపు బిజినెస్ గురించి థింక్ చేస్తూ ఉంటారు, ఎట్లా మనం 1 అవర్ స్పెండ్ చేస్తే ఎట్లా మనకి అమౌంట్ వస్తుంది, నాది ఎలా ఉంటుంది అంటే 1 అవర్ స్పెండ్ చేస్తే ఎలా పోతుంది అని. నా మైండ్ సెట్ కంప్లీట్ డిఫరెంట్గా.
1: లేదు, వారి దగ్గర లక్ష్మీ నర్తనం చేస్తుంది, మీ దగ్గర సరస్వతి నర్తనం.
0: థ్యాంక్ యూ.
1: మీరు ఏ ఏట ఆరంభించారు, అంటే మొదటిసారి గజ్జగట్టింది ఎప్పుడు?
0: నా 3వ ఏట అండి. యాక్చువల్గా నేను పామరులో అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ కూచిపూడి విలేజ్కి దగ్గరలో మా అమ్మమ్మ తాతయ్య గారు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి నేను పెరిగాను. సో అప్పుడు మా తాతగారు కూచిపూడి విలేజ్ నుంచి మాస్టర్ గారిని పిలిపించి నేర్పించారన్నట్టు, అలా మొట్టమొదటిగా నేర్చుకోవటం మొదలుపెట్టాను అక్కడ బేస్.
1: అంటే లేత పాదాలే నర్తించటం ఆరంభించాయి, చైల్డ్ ప్రాడిజీ అనొచ్చు మిమ్మల్ని అయితే. అంత చిన్న వయసులో మీరు దాని పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చిందా?
0: లక్కీగా ఆసక్తి పెరుగుతూనే వచ్చిందండి. అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. మళ్ళీ అక్కడ నుంచి నేను హైదరాబాద్ రావటము, ఇక్కడ శోభానాయుడు గారు మొట్టమొదటిగా ఇక్కడ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ స్టూడెంట్ అన్నట్టు. సో మా నాన్నగారు నా ఇంట్రెస్ట్ని గుర్తించి ఆయన తీసుకెళ్ళి అందులో జాయిన్ చేశారు. సో అప్పటి నుంచి ఇంకా అదే నా ధ్యాస, నా శ్వాస.
1: కూచిపూడి నాట్య కళాకారిణిగా, నాట్య గురువుగా యావత్ ప్రపంచానికి తెలిసిన శోభనేడు గారితో కలిసి మీరు చాలా ప్రదర్శనలు చేసి ఉంటారు కదా, ఆ అనుభవాలు ఒకసారి గుర్తు చేసుకోండి.
0: లక్కీగా నేను మా గురువు గారికి చాలా ఇష్టమైన ప్రియ శిష్యుల్లో నేను ఒకదాన్ని.

0: అనుకోవాలి. ఎందుకంటే ఆవిడ ప్రతి ప్రోగ్రామ్కి నన్ను తీసుకుని వెళ్ళేవారు. ఆల్మోస్ట్ అప్పట్లో నేను మా గురువు గారితో కొన్ని వేల ప్రోగ్రాంలు చేస్తుంటాను.
1: వేలు
0: వేలేనండి, ఎందుకంటే మేము నోట్స్ కూడా రాసుకుంటాం ఏ రోజు ఎక్కడ చేసాం అవన్నీ నాకు బుక్ ఉందన్నట్టు. సో అప్పట్లో ఈ టీవీస్ కానీ ఇవన్నీ తక్కువ ఉండేవి. మా టీచర్ గారు ప్రోగ్రామ్స్ చాలా ఉండేవి. ఈరోజు నెల్లూరు ఎల్ఎస్ఎస్ వచ్చామంటే ట్రైన్ దిగుతాము, మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎల్లుండి ఇంకొక ట్రైన్ ఎక్కి ఇంకొక ప్రోగ్రాము. సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మంత్లీ యాక్చువల్గా నేను ఒక 15 ప్రోగ్రామ్స్ అయితే చేసేదాన్ని.
1: నెలలో 15 రోజుల కార్యక్రమాలు అంటే ఒకరోజు ముందు వెళ్ళటం లేదా ఒకరోజు లేట్గా రావటం ఏమి జరుగుతాయి కదా. అప్పుడు మీ మామూలు చదువు అకాడమిక్స్ అవన్నీ
0: అది దెబ్బతినేదండి. యాక్చువల్గా ఎక్కువ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వటం జరిగింది. స్కూల్లో కూడా నాకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక డాన్సర్గా నాకు నా ఇష్టంకి వదిలేసేవాళ్ళు అన్నట్టు. నేను రాకపోయినా సరే పెద్ద అటెండెన్స్ దగ్గర నాకు ప్రాబ్లం ఇచ్చేవాళ్ళు కాదు. సో ఎగ్జామ్స్కి మాత్రము కంపల్సరీ ఒక 1-2 మంత్స్ కూర్చుని గట్టిగా చదువుకుని ఏదో అలా పాస్ అయ్యామా లేదా అంతే అలా వచ్చేటి అన్నట్టు మార్క్స్, అంతేగాని దాని మీద ఎక్కువ దృష్టి ఉండేది కాదు.
1: ఇప్పుడు అలాంటి పద్మజయారెడ్డి అంటే ఒక నర్తకిగా నాట్యానికి నెలలో 15 రోజులు అంకితమైన రోజులు అప్పుడు, కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కువ అకాడమిక్ వైపు ప్రాధాన్యం ఇస్తూ మరి రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి కోసం ఇబ్బంది పడుతున్నారు. మీ విద్యార్థులు కూడా చాలామంది ఉంటారు.
0: అది నిజమేనండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని కూడా నేను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. వాళ్ళకి ప్రోగ్రామ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళకి అకాడమిక్గా చాలా ఫోర్స్ ఎక్కువ ఉంది స్కూల్లో. వాళ్ళు అసలు ఇవ్వటం లేదు అన్నట్టు, టైం వీళ్ళకి ఇవ్వటం లేదు. చాలా కష్టం అనిపిస్తుంది. నేను అదే అడుగుతాను, మీ స్కూల్ ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేయండి అన్న అనేసి, బట్ దే ఆర్ నాట్ గివింగ్ అనేసి చెప్తారన్నట్టు వీళ్ళు రిక్వెస్ట్ చేసినా సరే. సో అక్కడ వస్తుంది ప్రాబ్లం. వాళ్ళకి చేయాలని ఉన్నా బట్ కాలేజెస్లో ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు ఎలా చేయటం లేదు. వాళ్ళు ఎంతసేపు అకాడమిక్కే వాళ్ళు ఆలోచిస్తున్నారు, అదర్ యాక్టివిటీస్కి అసలు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇట్టలేదు. నేను చదివిన రెడ్డి కాలేజ్ కానీ నేను చదివిన స్కూల్ కానీ చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అన్నట్టు. అప్పట్లో డాన్స్ నేర్చుకుంటున్నాను, ఏ ప్రోగ్రామ్ స్కూల్లో ఉన్నా సరే నా ప్రోగ్రామే ఉండేది. సో అలా టీచర్స్ అందరికీ నేను తెలుసు, లెక్చరర్స్ అందరికీ తెలుసు, నువ్వు నా కాలేజ్లో చదువు తల్లి అనేసి అనేవాళ్ళు అంతే. సో అంత నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు పిల్లలకి అనేది కొద్దిగా బాధాకరం.
1: సో స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు మీకు ఒక స్టార్ అపియరెన్స్ అన్నమాట. బాగుందండి. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, ఇందాక మీ సొంత అనుభవంలోంచి ప్రభుత్వ పాఠశాలలు కానీ కార్పొరేట్ పాఠశాలలు కానీ లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యా సంస్థలు అకాడమిక్స్తో పాటు ఈ మ్యూజిక్ ఆసక్తి ఉన్న వాళ్ళకి లేదా నాట్య కళలు ఆసక్తి ఉన్న వాళ్ళకి ప్రతిరోజు కాకుండా వారానికి 1-2 పీరియడ్లు పెట్టడం అనేది ఎక్కడైనా ఉందా, మీరు గమనించారా?
0: యాక్చువల్గా ఉన్నాయండి చాలా మటుకు స్కూల్స్లో, అన్ని స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో కూడా మాస్టర్స్ని పిలిపించి నేర్పిస్తున్నారు. కానీ అలా కాకుండా ఒక క్రెడిట్స్ ఇవ్వాలి. సి మార్క్స్లో ఇప్పుడు మీకు సైన్స్ ఇంగ్లీష్కి ఎలా మార్క్స్ ఉన్నాయో అలా అదర్ యాక్టివిటీస్ లైక్ ఆర్ట్కి ఇంత ఇన్ని మార్క్స్ అనేసి అలా ఇచ్చినప్పుడు గ్రేడ్స్ అనేటి ఇస్తే పిల్లలందరూ మస్ట్గా నేర్చుకుంటారండి.
1: తల్లిదండ్రులు కూడా సీరియస్నెస్
0: ఆ సీరియస్నెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు యుఎస్లో ఉంది, అది ఇక్కడ లేదు. నేను అదే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను గవర్నమెంట్ని, మీరు దీనికి కూడా క్రెడిట్స్ ఇవ్వండి సార్ అనేసి. మన సంస్కృతి, మన సాంప్రదాయం అంతా మొత్తం ఈ నృత్యము, ఈ సంగీతము వీటిపైన ఆధారపడి ఉంటుందండి. అండ్ ఇందులో నేర్చుకుంటే పెరిగే పిల్లల్లో వాతావరణం కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఒక మంచి వాతావరణంలో పెరుగుతారు, అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. సో అటువంటి ఒక మంచి మార్గంలో పెరుగుతారు పిల్లలు.
1: బాగుందండి. మీ ప్రదర్శనలు విదేశీ ప్రదర్శనల గురించి చెప్తారా?
0: విదేశాలకు కూడా ఎవ్రీ ఇయర్ నేను ఒక 2 టైమ్స్ అన్నా సరే ఇప్పటికీ అట్లా ఒక 30-40 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను. ఇంటర్నేషనల్గా కూడా నాకు చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నా పిల్లల్ని కూడా ఇప్పటికీ ఒక 50 స్టూడెంట్స్ దాకా నేను వీళ్ళకి యుఎస్ తీసుకెళ్ళాను. నేను వాళ్ళకి అక్కడ కూడా నాతో పాటు ప్రదర్శనలు చేపించాను. యుఎస్ఏ కాదు, కెనడా అంత మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ప్రోగ్రామ్స్ చేయటం జరిగిందండి.
1: ఈ ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు కళలకి చాలా గొప్ప పేరు ఉంది కదండి. అంటే
0: ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా కొద్దిగా ఇక్కడే తగ్గిపోతుంది అనేసి చెప్పాలండి. అదొకటి కొద్దిగా బాధాకరమైన విషయము, బట్ కానీ చెప్పుకోక తప్పదు. ఎందుకంటే పిల్లల్లో కానీ ఫ్యామిలీస్లో ఎలా ఉందంటే, మన కల్చర్ మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి

0: వాళ్ళకి తెలియటం లేదు, దాని వాల్యూస్ దాని విలువలు తెలియటం లేదు. అదే అదర్ స్టేట్స్లో ఉన్న పిల్లలకి మన కల్చర్ని నేర్పిస్తే, మన డ్యాన్స్ ఆర్ట్ ఫామ్ని నేర్పిస్తే వీళ్ళు మన పద్ధతిగా ఉంటారు అన్న ఆలోచన వాళ్ళకి చాలా ఎక్కువ ఉందండి. అది ఇక్కడ లేదు, అది నాకు బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ చెడు మార్గాలు చాలా ఉన్నాయండి. అదే మీరు ఏదైనా క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకున్న పిల్లల్ని మీరు గమనించండి, అటు దారిలోకి వెళ్ళమన్నా వెళ్ళరు. అసలు అంతటి స్వచ్ఛమైన చక్కటి వాతావరణం, చక్కటి సంస్కారం సహజంగానే మీరు అన్నట్టుగా చక్కగా అలా పెరుగుతారండి. అందుకని నేను ప్రతి తల్లిదండ్రికి మీ ఆకాశవాణి రేడియో ద్వారా నేను విన్నవించుకుంటున్నాను, మీరు మీ పిల్లలు చక్కగా మంచి భవిష్యత్తు ఉండాలి అనేసి మీకు అనిపిస్తే మీరు తప్పకుండా మీ కూతుర్ని కానీ కొడుకుని కానీ చక్కగా సంగీతం కానీ నాట్యం కానీ నేర్పియండి. దెన్ మీకు తెలుసుది నేను ఎందుకు ఈ విషయం చెప్పాను అనేసి.
1: మేడం, మీరు ప్రణవ సంస్థ గురువుగా ఉన్నారు, చాలామందిని మీ సొంత విద్యార్థులు 50 మందిని విదేశాలకి తీసుకెళ్లారు అంటే ఇక్కడైతే ఇంకో 100 మంది ఉంటారు కదా. అయితే ఇది మధ్యతరగతి వాళ్ళకి ఈ ఖర్చు అందుబాటులో ఉంటుందా, నాట్య శిక్షణ కానీ సంగీత శిక్షణ కానీ? ఎందుకంటే చదువు ఎలాగూ తప్పదు జీవనోపాధి కోసం, 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఏదో చదువుతారు, దాంతోపాటు ఇవి నేర్చుకోవాలంటే వాళ్ళ రీచ్లో ఫినాన్షియల్గా ఉంటుందా?
0: డెఫినెట్గా అండి. ఇది ఎంత మేము ఛార్జ్ చేసేది, జస్ట్ పర్ హెడ్ 2000 రూపీస్ పర్ మంత్. అంటే మనం వీక్లీ ట్వైస్ 2 క్లాసెస్ అట్లా చెప్తాము. సో 2000 ఈజ్ నథింగ్ మనం నేర్పించేదానికి. ఇంకా చాలామంది కొంతమంది పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి నేనైతే ఫ్రీగానే నేర్పించడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో డాన్స్ చేసే విధానం చూసి వాళ్ళు మంచిగా చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళకి ఇంకా మనం పైకి తీసుకురావటానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాము. ఇది ఒక మంచి దానికోసం ఖర్చు పెడుతున్నామన్న ఫీలింగ్ ఉండాల.
1: ప్రతిభ ఉండి డబ్బు పెట్టలేని అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ప్రోత్సహించే దాతలు కూడా ఎవరైనా దొరికారా మీ దృష్టిలో?
0: నాకు అవసరం లేదండి, నేను ఫ్రీగా నేర్పిస్తాను నా పిల్లలకి. అటువంటి వాళ్ళ పిల్లలు నా దగ్గరికి వచ్చారంటే నేను 100% ఫ్రీగా నేర్పిస్తాను. ఎందుకంటే నాకు ఈ ఆర్ట్ని మనము ప్రతి ఒక్కరికి నేర్పించాలి అనే ఉద్దేశంతో ఉన్నాను నేను. అటువంటప్పుడు ఎవరైనా సరే అలా ఉన్న పరిస్థితుల్లో ఉన్న పిల్లలు నా దగ్గరికి వస్తే నేను డెఫినెట్గా 100% ఫ్రీగా నేర్పిస్తానండి. యూజువల్గా గురువు దగ్గర అలా ఫ్రీగా నేర్పకూడదు అంటారు, ఫ్రీగా నేర్చుకుంటే రాదు అని కూడా అంటారు. సో దానికోసం ఏదో ఒక 100 200 సి నథింగ్, అది సాంప్రదాయం ప్రకారం అలా అంతే.
1: మీరు రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి మహామహుల ప్రశంసలు అందుకున్నారు, ప్రభుత్వం చేత గుర్తింపు, ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చేవి. కానీ ప్రతి కళాకారుడికి మీరు ఒక వేదికలో ప్రదర్శిస్తున్నారు అంటే అది ఎంత చిన్న స్టేజ్ అయినా లేదా ఇంటర్నేషనల్ డయాస్ అయినా ఆడియన్స్ యొక్క రెస్పాన్స్, ప్రేక్షకుల స్పందన ముఖ్యం. మీకు అలా ఆనందాన్ని ఇచ్చిన సందర్భాలు చెబుతారా?
0: తప్పకుండా. మొట్టమొదటిగా నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఒక ఆడియన్స్లో ఎలా చూస్తారు జనరల్ పబ్లిక్, అంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు డ్యాన్స్ గురించి, వాళ్ళని తీసుకొచ్చేసేసి కూర్చోపెట్టి చూపించాలని ఉంటుంది అన్నట్టు. అందులో ఫస్ట్ వ్యక్తి మా హస్బెండే. సో ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతాను, ఆయన టైం అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి అనేసి ఆయన ముందు.
1: శ్రీనివాసరెడ్డి గారు కళాకారులు కాకపోవచ్చు కానీ ఒక కళని అసెస్ చేసే రసజ్ఞత ఆయనకు ఉంటుంది కదా,
0: ఉంది అలా ట్రైన్ చేసేసాను. సో అంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఒకటి కంపోజ్ చేసినప్పుడు అది బాగుందా లేదా, ఒక జనరల్ పబ్లిక్ పర్సన్ ఎలా థింక్ చేసి మాట్లాడతారో ఆయన కూడా అలా థింక్ చేసి చెప్తారన్నట్టు, ఇలా ఉంటే బాగుండేదేమో ఇక్కడ అనేసి. సో నేను కరెక్ట్ చేసుకుంటాను అప్పుడు.
1: బాగుంది అంటే ఒక రంగంలో ఎంత ఎత్తుకెదిగిన కళాకారునికైనా కళాకారుడికైనా ఒక సరైన జడ్జి చేయగలిగే ఒక ప్రేక్షకుడు
0: చాలా అవసరం,
1: వ్యక్తి అవసరం.
0: ఎగ్జాక్ట్లీ. నేను కూడా డాన్స్ చేసే టైంలో అందరి కళ్ళు కదలకుండా 2 కళ్ళు నా మీదే ఉండాలా అన్న ఆలోచనతోటే ఉంటుందండి నా డాన్స్ మొత్తము. వాళ్ళు అటు ఇటు మూవ్ అయ్యారంటే నా డాన్స్ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు అటు ఇటు ఆలోచిస్తున్నారు అని, అలా ఆ ఉద్దేశంతో నేను ఎలా అట్రాక్ట్ చేయాలా అనేసి ఉంటుంది నాకు.
1: ఈ వాక్యం చాలామంది కళాకారులకి బహుశా ఒక మొదటి లైన్లో రాసుకోవాలేమో. అంటే ఒక వేదికపై ప్రదర్శిస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్ళు ఆ కళాకారుని వైపే ఫోకస్ అయి ఉంటే విజయవంతమైనట్టు లెక్క.
0: అంతే.

0: మాట చెప్పారండి.
1: కూచిపూడి నాట్య కళలో నాట్య కళాకారుడుగా నాట్య గురువులుగా ఎందరో ఉన్నారు, మరి అలాంటి పద్మశ్రీగా ఎలా మారింది?
2: మైథలాజికల్ థీమ్స్ మీద నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను, చాలా కంపోజ్ చేసుకున్నాను, చాలా చేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఒక రామాయణం తీసుకున్నా, ఒక మహాభారతం తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ మనం తీసుకున్నా సరే ఆ సబ్జెక్ట్ని మనం కొద్దిగా కూడా మార్చరాదు, మార్చకూడదు. అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో దాన్ని మనం అలా చూపించాలి. సో దాంట్లో నా క్రియేటివిటీ ఏముంది, అలా ఆలోచించేదాన్ని నేను. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నాకంటూ ఎప్పుడు నేను చేసేసి వచ్చానంటే అచ్చు శోభన ఇలా చేసావమ్మా అనేసేసి అంటారన్నట్టు. ఈ దీని నుంచి నేను కొద్దిగా బయటపడాలి, నాకంటూ స్పెషల్గా ఒక పేరు రావాలి ఎలా అనేసేసి ఆలోచించేదాన్ని.
1: అంటే అది ఆనందాన్ని ఇచ్చే కాంప్లిమెంటే కానీ, కానీ ఒక సొంతంగా ఉండాలి కదా,
2: ఉండాలి, నాకు కూడా నా పేరు కూడా రావాలి కదా అనేసేసి ఒక ఆలోచన ఉండేది. అలా ఆలోచిస్తున్న టైంలో ఇట్లా భ్రూణ హత్యలు ఆ టైంలో చాలా ఉందండి మన ఇండియాలో. కడుపులోనే ఆడపిల్లని చంపేస్తూ ఉన్నారు, ఇది చాలా దారుణం. ఈ విషయము చాలా బాధపడేదాన్ని, ఏంటిది ఇట్లా అవుతుంది ఏంటి అంటే, ఎందుకంటే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము, నాకు ఒక్కడే బాబు ప్రణవ్. అయితే ఆడపిల్లలు లేరు, లేక ఎంత బాధపడుతున్నారు మనుషులు, వీళ్ళేంటి ఇట్లా చేస్తున్నారని చాలా బాధపడ్డాను. ఇప్పుడు మోడీ గారు కూడా అదే బేటీ బచావో అనేసేసి పెట్టారు. అది నేను ఆల్మోస్ట్ 25 ఇయర్స్ బ్యాకే నేను దీనిని ఆ టైంలో ఒక సోషల్ థీమ్ని ప్రోగ్రామ్ లాగా చేయాలి డ్యాన్స్లో అంటే చాలా కష్టం అండి, బికాజ్ ఇట్స్ డ్రై సబ్జెక్ట్, దెర్ ఇస్ నో స్టోరీ, అండ్ దానికి మ్యూజిక్ అంతా చేసుకోవాలి, అది కూడా ప్రేక్షకులకి మెచ్చుకునే విధంగా, ఒకటి కాదు 10 సార్లు చూసే విధంగా ఉండాలి అనేసేసి ఆలోచించి చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ ఆలోచించానండి అప్పుడు. ఓకే, దీన్ని మైథలాజికల్ నుంచి తీసుకొచ్చి సోషల్ థీమ్లోకి తీసుకొద్దాము అనేసేసి. గర్ల్స్ అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము, ఇప్పుడు త్రేతాయుగము, ద్వాపరయుగము, ఆ టైంలో కూడా ద్వాపరయుగంలో ద్రౌపదిని చీరలాగే వస్త్రాభరణం చేసి నిండు సభలో ఆమెను ఎలా అవమానపరిచారు. రామాయణంలో సీతమ్మను ఎంత దారుణంగా రావణాసురుడు తీసుకెళ్ళాలంటే ఆ టైం నుంచి కూడా అనాదిగా స్త్రీ ఎప్పుడూ బాధలు పడతానే ఉంది అన్న సబ్జెక్ట్ తీసుకుని, మళ్ళీ కలియుగం ఏంటంటే ఇంకా అసలు ఇక ఫుల్ కడుపులోనే ఆడపిల్లనగానే చంపేస్తున్నారు, ఇంత దారుణమైన పరిస్థితికి మనం ఎలా దిగాము అనేసి ఒక సబ్జెక్ట్ తీసుకుని, ఇది ఏ విధంగా మనకి ఇప్పుడు ఫ్యూచర్లో ఆడపిల్లలనే చంపేస్తే అసలు తల్లులే లేకపోతే ఇంకా ఎట్లా ఉంటుందండి లైఫ్, సో అనేసేసి ఆ సబ్జెక్ట్ని తీసుకుని ఒక మెసేజ్ పాస్ చేస్తా, ఒక స్టోరీని క్రియేట్ చేసుకుని చేయటం జరిగింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారండి, ఆయన వచ్చి ఆయనకి చాలా నచ్చింది, ఇలా కూడా డాన్స్ చేస్తారా అనేసేసి ఆయనకి ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఇమీడియట్గా నాకు ప్రతి సిటీలోనూ ఆ ప్రోగ్రామ్ చేయడానికి నాకు హెల్ప్ చేశారు ఆయన ఫైనాన్షియల్గా. అలా చేసి దాని తర్వాత అది మోటివేషన్గా తీసుకున్నాను నేను, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత చాలామంది కూడా మెచ్చుకున్నారు.
1: అంటే ఒక మహిళగా ఒక మాతృమూర్తిగా స్పందించడం సహజము, దాన్ని సామాజిక బాధ్యతగా మీరు దాన్ని అనువదించారు వేదికపైకి.
2: ఎగ్జాక్ట్లీ.
1: రెస్పాన్స్ ఎలా ఉండింది?
2: చాలా బాగుందండి, అసలు మెచ్చుకోని వాళ్ళు లేరు దానిని చూసి. అది చూసి తర్వాత వెంటనే ఎయిడ్స్ అవేర్నెస్కి, ఆ టైంలో కడుపులో ఉన్న పిల్లకి ఎయిడ్స్ రాకుండా మెడిసిన్ ఒకటి వచ్చిందండి, దాని గురించి చాలామందికి తెలిసింది కాదు, దాన్ని కూడా నేను డ్యాన్స్ ద్వారా ఇది వాడండి, ఎందుకంటే బిడ్డెందుకు అనుభవించాలి, ఈ శిక్షను ఎందుకు అనుభవించాలి, కాదు ఇలా చేయొచ్చు అని మెసేజ్ పాస్ చేయటం అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగిందండి డాన్స్లో. అలానే తర్వాత ఒక ఫ్లవర్ తోటి, అంటే మన జీవితము ఒక ఫ్లవర్ లాగా అనేసేసి, లైఫ్ అనేసేసి ఒక ప్రోగ్రామ్ అండి, అది కూడా మనము పుట్టిన కాడ నుంచి ఫ్లవర్ ఏమి ఆశించకుండా చక్కగా ఓపెన్ అయ్యి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది, మంచి ఆనందాన్ని ఇస్తుంది, అందంగా చక్కగా కనిపిస్తుంది. అది ఏం చేస్తుంది, అది ఏం ఆశిస్తుంది, ఏం లేదు. అట్లానే మనిషి కూడా పుట్టినందుకు ఏదో ఒక మంచితనము, మంచి 10 మందికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒకటి చేశానండి. ఆ తర్వాత మీకు తెలుసు ఈ కరోనా ప్రాబ్లం తోటి ఎంతమంది చనిపోయారు, అది రాకముందలే అంటే మన పంచేంద్రియాలు, పంచభూతాలు ఈ రెండింటిని సమన్వయించుకు

0: ఉంటూ మనలో మంచిగా బాగుండాలి అని అంటే పంచభూతాలు మనకి సహకరించాలి. ఈ పంచభూతాలను సహకరించాలంటే మనము వాటికి హెల్ప్ చేయాలి. అంటే ఇవి రెండిటికి ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ ఉన్నప్పుడే ప్రపంచం చక్కగా ప్రశాంతంగా బాగుంటుంది. అది లేని టైంలో ఇలాంటివి అన్నీ దాపరిస్తాయి. సో అలా దాని మీద ఒకటి చేశానండి. అలానే వజ్రభారతి అనేసి కేంద్ర ప్రభుత్వము మెయిన్గా నేను డాన్సర్గా ఏం చేశాను, సో ఎటువంటి మెసేజెస్ పాస్ చేసింది ఇవిడ, ఇట్లా సోషల్ థీమ్స్ని తీసుకుని చేయటము, ఒక మంచి మెసేజ్ని డాన్స్ ద్వారా పాస్ చేయటము, ఇవన్నీ చేశారు కాబట్టి మీకు ఇచ్చానమ్మా ఈ అవార్డు అనేసి చెప్పారండి.
1: చాలా గొప్ప మాట. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకునే వీటిని మీరు క్లాసికల్ డ్యాన్స్గా మౌల్డ్ చేయాలంటే చాలా కష్టం కదండి.
0: చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే అందులో నుంచి ఆ సాంప్రదాయంలో నుంచి మనం బయటకు రావద్దు, ఎవ్వరు పేరు పెట్టొద్దు, ఈమెంటి ఇట్లా చేస్తుంది, ఇట్లా అసలు మన ఆ స్టెప్స్ అన్నిటిని కూచిపూడి అని పేరు పెట్టి ఇలాంటివన్నీ చేస్తుంది అన్న మాట రావద్దు. ఎందుకంటే చండాలిక అనేసి చిన్న సత్యం మాస్టర్ గారు చేశారండి, అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అట్లా ఒక స్టోరీని మనం ఇట్లా ఎందుకు చేయకూడదు అనేసి చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్పు కూచిపూడి స్టెప్ నుంచి బయటికి రాకుండా ఆ విధంగా చేసి చేశాను కాబట్టి నాకు ఏమి
1: కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది. ఒక కళాకారుడిగా మీరు వేల ప్రదర్శనలు ఇచ్చుంటారు, నాట్య గురువుగా ఎంతో చేస్తుంటారు, కానీ సామాజిక సమస్యల పట్ల ఫోకస్ చేయటం వల్ల అది మీకు సంతృప్తినిచ్చింది, ప్రభుత్వానికి కూడా నచ్చింది. బాగుందండి. ఆసక్తి ఉన్న తల్లిదండ్రులకి, ఆసక్తి ఉన్న విద్యార్థినులకి లేదా కళాభిమానులకి ఇచ్చే సందేశం ఏంటి?
0: యాక్చువల్గా మనము ఏదైతే మనసులో అనుకుంటామో దాన్ని ప్రయత్నం చేయండి, విడవవద్దు. ఎందుకంటే మన ప్రయత్నం లోపం అనేది ఉండొద్దు. మన ప్రయత్నం చేసిన తర్వాత భగవంతుడు ఉన్నాడు చూసుకోవటానికి, తప్పకుండా మనకి సక్సెస్ని ఇస్తారు. ఎందుకంటే మన ప్రయత్నం లోపం చేసినప్పుడు ఇంకా సక్సెస్ ఎక్కడికి వెళ్ళొస్తుంది? సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటే కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టాలను అధిగమించి చక్కటి మంచి ఆలోచనతోటి ఎలా మనం ముందుకెళ్ళాలి, మనం ఎంబడి ఒక 10 మందిని ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఉండి చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది అవుతుందండి.
1: బాగుందండి. ఇంకా మీ భవిష్యత్ ప్రణాళిక ఏమండి?
0: ముఖ్యంగా కాకతీయమండి. దీని గురించి నేను చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్లో మనకి ఈ డాన్స్ ఉద్భవించినప్పుడు మొత్తం అంతా ఒకటే డాన్స్ ఉండేది. మన చరిత్ర చూసుకుంటే ఇప్పుడు జాయప్పసేన గారు నృత్య రత్నావళి రాశారు, అలానే కూచిపూడి సిద్ధేంద్ర యోగి గారు రాశారు. సో సిద్ధేంద్ర యోగి గారు మొత్తము క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ రాశారు. మన జాయప్ప గారు ఈయన మొత్తము క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా కలిపి రాయటం జరిగింది. అది ఎప్పుడు? మన కాకతీయుల కాలంలో జాయప్ప గారు రాణి రుద్రమదేవి గారి మామగారు, ఆయన రాశారు అన్నట్టు. ఇది మన చరిత్ర. తెలంగాణకి నృత్య రత్నావళి అనే బుక్ నుంచి జాయప్ప గారు రాసింది, అది మన చరిత్ర. ఆ చరిత్రలో ఏమేమి ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, అందులో ఉన్న ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ కూడా కాకతీయం అనేసి పేరు పెట్టి అందులో ఆల్రెడీ కాకతీయం పార్ట్ 1, పార్ట్ 2 అనేసి అందులో ఉన్నాయన్నీ చేసి చూపించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కూడా నేను అదే రిక్వెస్ట్ చేశాను. ఎన్నో రకాలు, చిందు నృత్యం అంటారు, పేరి నృత్యం అంటారు, డప్పు నృత్యం అంటారు, ఏదేదో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కానీ దానికంటూ ఒక గొడుగు, ఒక కరెక్ట్ ఫామ్లో ఒక పేరు అనేది మనకు కావాలి కదా. ఇప్పుడు మాకు కూచిపూడి, కూచిపూడిలో మాకు తరంగాలు, జావలీలు, తిల్లానాలు, అష్టపదులు, ఇలా చాలా రకరకాల ఉన్నవాటికి ఒక గొడుగు కూచిపూడి. బట్ ఇక్కడ ఉన్న ఆర్ట్ ఫామ్స్కి కూడా ఒక గొడుగు కాకతీయం అనేసి ఉంటే బాగుంటుంది అనేసి. అంటే ఇప్పుడు నేను చేసింది కాకతీయం పార్ట్ 1లో భ్రమరి అని, కందుక నృత్యం అనేసి, కొల్లాటము, లాస్యాంగము, అలానే కాకతీయం పార్ట్ 2లో రాసకము, గొండలి, చారణ, శివప్రియము, ఇవన్నీ కూడా జాయప్ప గారు రచించినవి. వీటిల్లో ముఖ్యంగా భౌమీచారీసు, ఆకాశచారీసు, భ్రమరీసు, ఈ విధంగా బాహ్య భ్రమరీసు, శిరోభ్రమరీసు, ఇవన్నీ కూడా స్థానకాసు, భేదాసు, అంగాసు, ఇవన్నీ ఉపంగాసు, ఇవన్నిటితోటి కంప్లీట్గా ఒక సర్టిఫికెట్ కావాల్సిన విధంగా దాన్ని డిప్లొమాకి, ఎంఏ చేయటానికి, పిహెచ్డీలు చేయటానికి సులువుగా దానిని ఒక 10 ఇయర్స్ నుంచి దీని మీద

0: ఒక శ్వాసగా ఎంతోమంది స్కాలర్స్ని నేను వాళ్ళని కలిసి కాకతీయం అనేసి ఒక బుక్ రాశానండి.
1: జాయప సేనాని స్వయంగా యోధుడు సేనాని, అయినా అప్పటి కళారూపాలు అంటే ప్రజల్లో అప్పటికే ఉన్నటువంటి జానపద నృత్యాల్ని, వీర నాట్యాన్ని వాటిని కలిపి ఒక లక్షణ గ్రంథంగా నృత్య రత్నావళిని అందించాడు. అది నేపథ్యంగా మీరు ఈ రాష్ట్రానికి ఒక కళారూపాన్ని తీసుకురావాలన్న తపస్సు కొనసాగుతుంది. మీ తపస్సు ఫలించాలని ఆశిస్తూ మరి పద్మశ్రీ పద్మజ గారికి ఆకాశవాణి పక్షాన, మా శ్రోతలందరి పక్షాన ధన్యవాదాలు. నమస్తే.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఆకాశవాణి ద్వారా మీ ముందుకు వచ్చి నా రెండు మాటలు మీ అందరికీ చెప్పుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరూ నాకు టైం ఇచ్చి వినినందుకు థ్యాంక్ యూ సో మచ్.
2: ఇంతవరకు శాస్త్రీయ నృత్య కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ పద్మజారెడ్డి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. సొంతం సినిమా నుంచి పాట నడుగుతున్నారు సూపర్ హిట్ సాంగ్ని. ప్రగతి నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి చేతన్, హైమ, రామ్, ఇంకా రాజన్న, సిరిసిల్ల, ఇలంతకుంట నుంచి గంగు, మహేందర్, నాగలక్ష్మి, గచ్చిబోర్ నుంచి రాజేశ్వర్, లోకేశ్వర్, వీళ్ళందరి కోసం ఈ పాట. చిత్ర పాడారి పాటని సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. సొంతం సినిమా నుంచి పాటను అడుగుతున్నారు సూపర్ హిట్ సాంగ్ని. ప్రగతి నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి చేతన్, హైమ రామ్, ఇంకా రాజన్న సిరిసిల్, ఇలంతకుంట నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గచ్చిబోర్ నుంచి రాజేశ్వర్, లోకేశ్వర్, వీళ్ళందరి కోసం ఈ పాట. చిత్ర పాడారి పాటని సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: ఒక్కడు సినిమా నుంచి పాట నడుతున్నారు, గజ్వేల్ నుంచి శైల వెంకటేష్ సుగుణ, ఇంకా ఆర్ఆర్ చౌరాస్తా నుంచి రాజు ఉమా, శ్రేయా ఘోషాలి పాడారి పాటని, సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నువ్వు లేక నేను లేను సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్నారు నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్కుమార్ ఇంకా వారి మిత్రబృందం. అలాగే ఇంకా

0: ఎలా ఎలా అంటూ ఉషా పాడిన పాట వినేశాం కదా. అలా అలా అనే చెప్పేస్తాను బోల్డ్ కబుర్లు అంటూ ఆర్జే పద్మిని వచ్చేసింది మన స్టూడియోకి.
1: హలో ప్రసన్న.
0: హాయ్ హాయ్, ఎలా ఉన్నావు?
1: బాగున్నాను. శ్రోతలందరికీ శుభోదయం.
0: ఏంటి, ఏం చెప్తున్నావు, గుర్తుకొస్తున్నావు, ఇలా స్పెషల్ ఏంటి ఇవాళ?
1: ఈ రోజు ఖచ్చితంగా స్పెషలే, ఎందుకంటే ఆఖరి శుక్రవారం చిత్ర సమీక్ష మరింత అందంగా ముస్తాబై వచ్చింది.
0: అవునా?
1: శ్రోతలైతే శ్రోతలు పండుగ చేసుకోవచ్చు, ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళకి.
0: అయితే ఇంకా కొద్ది క్షణాల్లోనే మనం 5 నిమిషాల తర్వాత వార్తల తర్వాత మనం గుర్తుకొస్తున్నాయిలో బోల్డ్ విశేషాలు తెలుసుకుందాము. ఏంటి ఆ సంగతి, అన్నీ సస్పెన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఎవర్ గ్రీన్ హిట్స్లో లాస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.

నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ఆవునూరి విజయలక్ష్మి, సంతోష్, కిరణ్ వీళ్ళందరూ గంభీరావుపేట నుంచి ఈ పాటను అడుగుతున్నారు. టిప్పు హరిణి పాడారి పాటని సిరివెన్నెల రచన, కోటి సంగీతం అందించారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అక్రమ వలసలు, ఇతర అసహజ కారణాల వల్ల జరుగుతున్న కృత్రిమ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చట్టం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. దేశ పారిశ్రామిక

పారిశ్రామిక ఆర్థిక వికాసం దిశగా బొగ్గు వాయువీకరణ కీలక పునాదిగా మారుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ఇంధన కార్యక్రమంగా మాత్రమే పరిమితం కాకుండా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశం కానుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ఎస్ఐఆర్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రీయ ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ సియుఈటీ యూజీ 2026 పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలను, అడ్మిట్ కార్డులను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3:00 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ప్రతి నెల ఆఖరి శుక్రవారం ప్రసారమవుతున్న గుర్తుకొస్తున్నాయిలో చిత్ర సమీక్ష, మరింత ప్రత్యేకంగా డైలాగులతో, సినిమా విశేషాలతో, పాటలతో అలరిస్తోంది. మరి ఈరోజు ఏ చిత్రం మిమ్మల్ని పలకరించబోతోందో తెలుసా? ఈరోజు మన రేడియో సఖి అనుపమ ఒక మేలి ముత్యం లాంటి సినిమాతో సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాకి ఒక విశేషం ఉంది, అదేంటో గుర్తుపడితే నాకు సందేశం పంపించండి. ఆ చిత్ర సమీక్ష ఆఖరిన ఆ విశేషాలన్నీ నేను మీకు చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ఒక సూపర్ హిట్ చిత్ర విజయోత్సవాలలో వచ్చిన ఆలోచనే మనం మాట్లాడుకోబోయే చిత్రకథ. స్టార్ హీరోయిన్ వద్దనుకున్న బ్లాక్ బస్టర్ సినిమా, నాటి బాలనటులే నేటి సూపర్ స్టార్స్గా ఉన్న గొప్ప చిత్రం. క్లైమాక్స్ సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ ఏడ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్. ఏంటా చిత్రం అర్థం కావట్లేదా? కాస్త తికమకగా ఉంది కదా. ఇంకొక క్లూ ఇస్తాను. ఈ సినిమాలో నాయకుడిది డీ గ్లామరస్ రోల్. ఇంకా చెప్పుకోవాలంటే చదువులేని అమాయకుడే కాదు, వెర్రివెంగళప్ప అని అంటామే, అలా లోకం ఏమీ తెలియని

0: పసి మనసు ఉన్న పెద్దవాడు. కొంచెం తెలిసి తెలినట్టుగా ఉందా? మనం మాట్లాడుకుందాం కళా తపస్వి చేతిలో రూపొందిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ స్వాతిముత్యం చిత్రం గురించి. ఇందాక కొన్ని చిన్న విశేషాలు చెప్పుకున్నాం అవునా? మరి ఈ సినిమా కథ, ముఖ్యంగా నాయకుడి పాత్ర. సాగర సంగమం చిత్రం 511 రోజుల విజయోత్సవ వేడుక బెంగళూరులో జరిగింది. ఆ వేడుక సమయంలో అనుకోకుండా కె. విశ్వనాథ్ గారికి బుద్ధిమాంద్యం ఉన్న అమాయకుడి పాత్రతో హీరోగా తెరపై చూపిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనొచ్చింది. ఆలోచన రావడమే తరువాయి, కథ అలా పేపర్ మీదకొచ్చేస్తుంది విశ్వనాథ్ గారికి. సమాజంలో ఆటిజం బారిన పడ్డ వ్యక్తులను ఎలా చూస్తారో, వారి భావాలకు ఎంతమాత్రం విలువ ఇస్తారో స్వయంగా ఎన్నోసార్లు చూసిన విశ్వనాథ్ గారికి ఇది సమాజ పరిస్థితులకు అన్వయించి తీయాలి అనుకున్నారు. అలాగే ఒక వితంతువు తిరిగి వివాహం చేసుకుంటే ఎలా చూస్తుందో మనందరికీ తెలియంది కాదు.
1: పొద్దున్నే నీకెందుకులే మా పళ్ళు, అవి అక్కడ పడేసి లోపలకొళ్ళు.
2: పర్వాలేదు లేదునా, ఇందులో తప్పే ఉంది.
1: తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను? నిన్న పొద్దున్నే నీ మొహం చూశాక ఆ పక్కింటాయన కాల్ జారిపడ్డాట, వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది.
0: నిజానికి కథ గురించి మనం లోతుగా మాట్లాడుకుంటే ఈ కథ లోకం తెలియని అమాయకుడిదని అనుకుంటాం. కాని ఒక వితంతువును మళ్లీ పెళ్లి చేసుకుని ఆమెకు అండగా తోడుగా ఉందామన్న సత్సంకల్పం ఉన్న వ్యక్తిని ఏమనాలి? గొప్ప సంస్కర్త. అంతకు మించి మానవత్వం మూర్తిభవించిన శివయ్య పాత్రలో మనకు కనిపించే మహామనీషి.
3: ఏమిటిది ఈ అవతారాలేమిటి, ఈ చీరలేమిటి, ఈ నామాలేమిటి?
4: పట్టు పంచలేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోట ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం, ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో.
2: ఇక ప్రతిరోజు ఏకాదశి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి.
4: రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. వద్దు, ఇది చూస్తే నాకు ఆకలిస్తుంది. మనం గుడికెళ్ళిపోదాం, అక్కడ సినిమాలు చూపిస్తున్నారట, భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు.
2: జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. రెండు పూట్లో గడిచే మార్గం చూడండి.
4: ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం, వండుకుంటాం.
2: అదే, ఎలా తెచ్చుకుంటాం?
4: డబ్బులిస్తాం, తెచ్చుకుంటాం.
2: డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
4: ఉద్యోగం చేస్తే వస్తుంది.
2: ఉద్యోగం ఎవరు చేయాలి?
4: నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు.
0: స్వాతిముత్యం చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో. చిత్రకథ అందరికీ తెలిసిందే, అయినా ఆణిముత్యాలాంటి చిత్రకథలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి కదా. శివయ్య మన హీరో కమల్ హాసన్ గారు బుద్ధిమాంద్యం ఉన్న వ్యక్తి. నాయనమ్మగా నిర్మల గారు నటించారు. నాయనమ్మ ఆత్మీయత నీడలో లోకం రీతిరివాజులు తెలియకపోయినా మంచితనం అనే గొడుగును ఆలంబనగా సాటి మనిషికి సహాయం అందిస్తే అంతకంటే పుణ్యకార్యం మరొకటి లేదని నానమ్మ నేర్పిన మాటలతో మంచి వ్యక్తిగా రూపుదిద్దుకుంటుంది శివయ్య వ్యక్తిత్వం.
4: చలపతి గారు లలితమ్మ దగ్గర ఒక పాట పాడాను, అది విని ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయిందేమిటే.
5: ఏం పాట పాడేవరా?
4: సీతమ్మ వారి వనవాసం లేదు.
5: మరి ఇంకే, సీతమ్మ వారి కథ అంటేనే కష్టాల తోరణం. ఎంతటి ఆదిలక్ష్మి అయినా ఆడజన్మ ఎత్తేసరికి అగతాట్లు తప్పలేదు. ఏ కష్టాలు ఆమె గుండెల్ని తాకాయో, తన బాధల్ని గుర్తుకు తెచ్చాయో పిచ్చి తల్లి, ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది.
4: అంటే ఆవిడ చాలా కష్టంలో ఉందా నానమ్మ?
5: కష్టాలు కాక మరేమిట్రా, చిన్నతనంలోనే భర్త పోయాడు, అత్తమామలా ఆదరించలేదు. గతి లేక అన్న పంచం చేరితే ఆ వదిన తాటకిలా కాల్చుకు తింటుంది.
6: ఒరే, నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్తమాత్రులమేరా. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలొచ్చాడు చూడు, అలాగే లలితమ్మని ఈ ఊబిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి. ధైర్యంగా మెళ్ళో తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి, తోడుగా నిలబడాలి, అదొక్కటేరా దారి. కానీ ఈ వ్యధవ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేశాయి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్యూల్ మందరం.

శివయ్య ఉండే గ్రామంలోనే లలిత మన హీరోయిన్ రాధికగారు తన 5 సంవత్సరాల కొడుకుతో ఉంటుంది. అన్నయ్యగా శరత్బాబు, వదినగా వై విజయలు నటించారు. అనుకోకుండా లలిత భర్త మరణంతో అత్తింట్లో చోటు దొరకక పుట్టింటికి రావాల్సొస్తుంది. అన్నగారు కనీసం చెల్లెలికి భరణం వస్తే ఆమె జీవితానికి లోటు ఉండదని పగలు రాత్రి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చాలిచాలని జీతాలు, పేదరికం వల్ల వదినగారికి ఆడపడుచూ ఆమె కొడుకు పోషణ భారంగా అనిపించి తన బాధను కోపంగా అనుక్షణం సాధింపులతో లలితకు మానసిక ప్రశాంతతం లేకుండా సూటిపోటి మాటలతో మనసుని గాయపరుస్తూ ఉంటుంది.

డబ్బు లేకపోయినా మంచి మనసు ఉన్న అమ్మాయి దీప. ఆమె భర్త వెంకటస్వామిగా ఏడిద శ్రీరామ్ నటించారు. ఇక తెరపై వీరు చూపించిన ఆదరణ, ఆప్యాయత నిజంగా మంచివాళ్లుంటారు సుమా అని మనకనిపించేట్టు చేస్తుంది. గ్రామస్తులందరి బట్టలుతికి ఇస్త్రీ చేసే ఈ జంట అవసరం పడ్డప్పుడు లలిత జోలికెవరైనా వస్తే గట్టిగా మందలిస్తూ మాటలతో ఉతికేసేవారు. దీప శివయ్యతో నానమ్మ నిర్మలలాగే లలితమ్మ కష్ట

0: తల తీరాలంటే ఎవరైనా మనసున్న మహారాజు ఆమెను వివాహమాడితే అంతకంటే గొప్ప సహాయం ఏముంటుంది అని తరచూ చెప్తూ ఉండేది.
1: దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి?
2: అదట్ట అవుతుందమ్మా.
3: నా లాగు నా చొక్క ఎక్కడా?
1: ఇదిగో బాబు. రా బాబు, ఇదిగో మీ అమ్మగారివి 6 సీరలు. ఇదిగో ఉన్నాయి, ఇవి నీ షర్ట్లు నిక్కర్లు. జాగ్రత్తగా పట్టుకెళ్ళు.
4: అమ్మో అమ్మో అమ్మో, ఇన్ని బట్టలే! మొగుడితో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాతి మీద బట్టతో ఆఘోరిస్తున్నాను. మొగుడు లేని ఇవిడి గారికి అమ్మా రేవుకు 6 చీరలే. ఇట ఈ స్త్రీలకి ముస్త్రీలకి ఆయన గారి సంపాదన అంతా తగలేస్తే నేను నా బిడ్డలు అడుక్కు తినాల్సిందే.
1: చిచ్చి, మీ బట్టలే అనుకున్నాను, మీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది. ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా స్వామి రంగా.
4: ఏమిటే గొడుగుతున్నావు?
2: అబ్బే ఏం లేదమ్మా. అయినా మీరు కూడా ఏందమ్మా, దేవుడు ఏదో సిన్న సూపు చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా.
4: అంటావు అంటావు, మధ్యలో నీ సమయం పోయింది, బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంజొచ్చని నీ ఆలోచన.
2: ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదులేండి. పుట్టాడు కష్టంలో ఉంది, ఆవిడకి పాటి సాయం చేస్తే పుణ్యమైనా దక్కుద్ది.
4: ఆహా, అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిని బిడికి పూజించు ఈ సంతని.
2: ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో. మా కొంపలు ఇరుక్కు కావచ్చు కానీ మా మనసులు ఇరుక్కు.
4: మనసులు గుండెలు కోసి పెడితే సంతోషపడే ఘటాలు కావు, ముప్పొద్దులా మేపినా మనుషులు పీకు తినే రకాలివి.
0: మీకు ఒక పాట గుర్తుందా, పట్టుచీర తెస్తానని అని? ఆ పాట రాసింది ఎవరో తెలుసా? స్వయానా దర్శకులు విశ్వనాథ్ గారే. షూటింగ్ స్పాట్లోనే ఆ పాట రాసేశారు. నిమిషాల మీద రాసిన ఆ పాటను చూసి కమలాసన్ గారు ఎంతగా ఇంప్రెస్ అయ్యారంటే ఎక్సైట్మెంట్ ఆపుకోలేక అక్కడికక్కడే తనకొచ్చిన ట్యూన్ కట్టేసి పాడేసి మురిసిపోయారట. తర్వాత ఆ పాట నేపథ్య గాయనీ గాయకులతో రికార్డ్ చేశారనుకోండి, మరి ఆ పాట వినేద్దామా?

మీరు వింటున్నారు స్వాతిముత్యం చిత్ర విశేషాలు. రాధిక చేసిన లలిత పాత్రకు తొలిగా శ్రీదేవి గారిని అనుకున్నారట, కాని డేట్స్ కుదరలేదు. సినిమా త్వరగా పట్టాలెక్కించాలి. కథకు నేటివిటీకి దగ్గరగా పెద్దగా గ్లామర్ లేని పాత్ర ఇది. ఎవరు బావుంటారు అనంటే అందరి చూపు రాధిక వైపే మళ్ళిందట. ఇక ఈ శివయ్య పాత్ర పోషించడానికి కమల్ హాసన్ను కాస్త బరువు పెరగమన్నారట దర్శకులు విశ్వనాథ్ గారు. అప్పుడు కమల్ హాసన్ ఏమన్నారో తెలుసా? పెరగడం తేలికే గురుగారు, తగ్గడం ఎలా అని. దానికి విశ్వనాథ్ గారు ఏమన్నారంటే, నువ్వు తగ్గే ఉంటావుగా కమల్, ఎంత ఎదిగినా అని. నిజమే కదా. లోకనాయకుడు, నేచురల్ స్టార్ కమల్ హాసన్ గారు ఎంత గొప్ప నటుడైనా ఇప్పటికీ ఒదిగే ఉంటారు కదా.

మగరిసవ సఫరి చూపుల అసదృశ విక్రములు సగరిగ మనిద మణిని ముసి ముసి నగబుల కశిక శిఖామణులు తాళ్ తగిట తక జణుత సఫరి చూపు

0: శివయ్య మేనమామగ సుత్తి వీరభద్రరావు మన తెరపై కనిపిస్తారు. ఆయన కూడా ఈ పెళ్లిని హర్షించడు. ఈ గొడవలో నిర్మలమ్మ లలితకు శివయ్యను అప్పచెప్పి మరణిస్తుంది.
1: చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని.
2: ఏమిటే
3: బావేం చేశాడో తెలుసా?
4: ఏమి ఇది మెళ్ళ వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలిచ్చి స్వాగతం చెప్తానా? సిగ్గు లేకపోతే సరి, అసలు ఆ కట్టిన వాడిని చెప్పు తీసి కొట్టాలి. కట్టించుకున్న నీ మొహన కళ్ళాపుతాను.
5: కట్టించుకోలే.
4: నువ్వు నోరు మీద అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచిందారివి కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడమా? నువ్వేమో ఇక్కడ కుయ్యకేయమనకుండా ఆ తాళి కట్టించుకుని ఊరేగడమా? ఈ విధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమి జరగకముందే అది
6: తీసేవతారేనా?
4: మమ్మల్ని గంగలో కలపడానిక
6: దళితం గారికి తోడివ్వటానికి మీరందరూ ఇవన్నీ కష్టపెట్టకుండా చూడటానికి.
2: నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా.
7: ఎందుకు ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయూచి కాపురం పెట్టించడానికా? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కల తరిగి కొడుతుంటే చూడడానిక.
2: ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పనిచేశాడని మా గారికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళం పోయిన మూండెళ్ళకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు
7: వెలేయలేదయ్యాడు?
2: అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్ని నేనే ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మ రా, నీ పసుపు కుంకుమల కోసం వాడు నీకు బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాలిని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు పెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను
0: లలిత బాధ్యత తనదే, అలాగే లలిత కొడుకు బాలసుబ్రహ్మణ్యం బాధ్యత కూడా తనదే అని ఊరు విడిచి పట్నానికి తీసుకువెళ్తాడు శివయ్య. భార్యతో సహా ఊరు విడిచి వెళ్లడమే కాదు, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఏంటి అన్న ఆలోచన కూడా రాదు ఆ అమాయకుడికి. అనుకోకుండా లలితకు తెలిసిన సోమయాజులు గారిని పరిచయం చేస్తుంది. నా ఉద్యోగం అంటూ వెంటపడే సన్నివేశాలు అత్యంత హాస్యరసంతో మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఉద్యోగం దొరకటం లేదని భిక్షాటన కూడా చేస్తాడు శివయ్య.
8: మీరెవరో నాకు తెలియదే.
9: పర్వాలేదులే, నువ్వెవరో నాకు తెలుసు. లలితమ్మంతా చెప్పింది.
8: పద పక్క వీధిలోకి వెళ్దాం.
9: ఎందుకు?
8: ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా
9: మిగతా డబ్బు నేను ఇస్తాను. పద అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు ఫోనం చేసుకుంటారటయ్యా.
8: మరి ఇంకేం చేస్తాను, నాకు ఉద్యోగం లేదుగా.
9: లేదుగా అంటే ఎలా? ప్రయత్నం చేస్తే అదే వస్తుంది.
8: అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా?
9: చూద్దాంలే పద.
8: బాబుని బాగా చదివించి పెద్దవాడిని చేయాలి. లలిత కష్టపడకుండా

0: సదా సుఖంగా ఉండేట్టు చూడాలి. మీకు తెలుసా, అందుకే నేను లలిత మెడలో తాళి కట్టాను, ఇలా తోడుగా నీడుగా ఉండటాని. అందుకే మీరు నాకు
1: ఉద్యోగం కావాలంటారు.

0: ఎలాగైతేనేం సోమయాజులు గారు గుడిలో చిన్న ఉద్యోగం ఇప్పిస్తారు. అనుకోని పరిస్థితులలో రాధిక మావగారు రావుగారు ఇంటికొస్తారు. ఈ పాత్ర పోషించింది తమిళ నటులు సుందర్రాజన్ గారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా, చిత్ర నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు వీరికి గాత్రదానం డబ్బింగ్ చెప్పడం జరిగింది. రావుగారి భార్య పాత్రను డబ్బింగ్ జానకి పోషిస్తారు. ఆవిడ జబ్బుపడి రోజులు లెక్క పెట్టుకుంటోందని, బాబును తన కొడుకుకి పుట్టిన తన వంశాంకురాన్ని చూడాలని తప్పిస్తోందని ఒక్కసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడతారు రావుగారు. మంచితన మూర్తిభవించిన శివయ్య లలితను బాలను తీసుకువెళ్తాడు. కాని తనకక్కడ చోటులేదని తెలుసుకుని తిరిగొచ్చేస్తాడు. ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటాడు. ఈ సీన్లో కమల్హాసన్ నటన, నటన అంటే తప్పే, భావ వ్యక్తీకరణ అమోఘం. మన హృదయాలను తాకే భావతరంగం ఆ నటన. ఈ సీనే కాదు, చిత్రమంతా ఎంత చూసినా తనివి తీరదేమో.
1: ఇది ఏడుస్తున్నట్టు వాయిస్తోంది. నేను సంతోషంగా ఉండాలనుకుంటే.
2: నేను దూరంగా ఉంటే మీకు సంతోషమా?
1: వీడి నానమ్మ దగ్గర మీరుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా.
2: అయితే మీరు మా దగ్గర ఉండరా?
1: ఉండకూడదు.
2: మీరుంటే రావు గారి పరువు ప్రతిష్టలకి భంగం. అవునా?
1: మీరిద్దరే ఉండాలి. వీడు అక్కడ ఉంటే పెద్ద చదువులు చదివిస్తారు, ఆ కార్లు ఇల్లు పొలాలు అన్ని వీడికే చేస్తారు. తప్పు, నువ్వు అమ్మ హాయిగా ఉండొచ్చు సంతోషంగా.
2: ఓహో, అందుకనా మీరు సామాన్లన్నీ సర్దుకుని ఊరు వెళ్ళిపోతున్నారు? అంటే మీరక్కడ మన ఊర్లో సంతోషంగా ఉంటారు, నేను బాబు ఇక్కడ ఆ పెద్దింట్లో సంతోషంగా ఉంటాం. బాగుందే. మరి అప్పుడప్పుడు మేము గుర్తొస్తే మీకెలా ఉంటుంది?
1: ఇప్పుడు మా నాయనమ్మ కూడా లేదు, చచ్చిపోయింది.

0: మనల్నెవ్వరూ విడదీయలేరండి.
1: మీరు వింటున్నారు స్వాతిముత్యం చిత్ర విశేషాలు. లలిత శివయ్యను దగ్గరికి తీసుకుంటుంది. స్వార్థపరులైన మామగారి ఇల్లు అవసరం లేదని తెలియచెప్తుంది. ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, దర్శకులు విశ్వనాథ్ గారు శృంగారాన్ని సుతిమెత్తగా, కథకు తగ్గట్టుగా, హుందాగా, హృదయవీణ మీటినట్లుగా తీశారనే చెప్పాలి.

0: మీకు తెలుసా, అల్లు అర్జున్ కమల్ హాసన్ మనవడిగా తెరపై మనకు కనిపిస్తాడు. అలాగే రాధిక కొడుకు బాలసుబ్రహ్మణ్యం చిన్నప్పటి బాలు, ఆ చిన్నపిల్లాడు ఎవరో తెలుసా, కాంతారావు గారి మనవడు. ఇక ఏడిద శ్రీరామ్ చేసిన వెంకటస్వామి పాత్రకు తొలిగా రాళ్లపల్లి గారిని అనుకున్నారు. వారికి కూడా డేట్స్ కుదరక నిర్మాతగారి చిన్నబ్బాయి అయిన ఏడిద శ్రీరామ్ని తీసేసుకున్నారు. ఎంవి రఘు సినిమాటోగ్రఫర్ తన ఛాయాగ్రహణంతో ప్రేక్షకుల మనసు దోచేట్టు తీశారు. విశ్వనాథ్ గారికి తను తీసిన సినిమాలు హిందీ నటులు రాజ్ కపూర్ గారికి సినిమా విడుదలవ్వకముందే చూపించడం అలవాటు. ఈసారి కూడా అలాగే స్వాతిముత్యం చూపించారు. సినిమా చూశాక రాజ్ కపూర్ గారు ఏమన్నారో తెలుసా, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్ అని. ఈ సినిమాలో ఎంతో నిజాయితీ ఉంది అని అన్నారు. నిజంగా నిజమే కదా. ఎంత నిజాయితీ ఉండకపోతే క్లైమాక్స్ సీన్లో లలిత తులసికోట దగ్గర తుదిశ్వాస విడిచే సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ సంగీత దర్శకులు ఇళయరాజా గారు ఏడ్చేశారట. ఇంత టచ్చింగ్గా ఉంది, నేను నా ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నారట మైస్ట్రో ఇళయరాజా.
1: వెళ్లే ముందు ఆ తులసి సమక్షంలో నీ ఒళ్ళో కళ్ళు మూస్తే జన్మ జన్మలకి నీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట.
2: ఇప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? కాదు, ఒక రెండు నెలలు ఉండకూడదు.
1: ఎందుకు?
2: ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వస్తుంది, అప్పుడైతే సరాసరి స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. అందుకే
0: విశ్వనాథ్ గారు స్వయంగా ఒప్పుకున్నారు స్వాతిముత్యం చిత్రం తన కెరీర్లో ఒక మైలురాయి అని. భారతీయులు ఆ మాటకొస్తే ప్రపంచ సినిమా అంతా హాలీవుడ్ సినిమా వైపే చూస్తాము. అలాంటి హాలీవుడే స్వయంగా స్వాతిముత్యం స్టోరీలైన్తో ఫారెస్ట్ గ్రంప్ అనే సినిమా తీయడం జరిగింది. సాహో సార్వభౌమ, దర్శక మేలిముత్యమా, ఏంటి నీ ప్రతిభ, ఏంటి నీ విజన్? మాకిచ్చింది నువ్వు స్వాతిముత్యం కాదు, ఆణిముత్యం అనొచ్చు.
3: చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా.

రికార్డ్స్ అన్నీ తిరగరాసిన స్వాతిముత్యం సినిమా వంద రోజుల ఫంక్షన్ ఒక బహిరంగ కళావేదికలో జరగాల్సింది. వాన పడడంతో హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన ఒక థియేటర్లో జరిపారు. కళారాధకులు, నటులు, సినిమా ఇష్టులు అందరి సమక్షంలో ఘనంగా ఈ వేడుక జరిగింది. తొలి షాట్ మీ అందరికీ గుర్తుందా? వృద్ధుడైన కమల్ హాసన్ ఇంటి ముందర ముగ్గు చూసి పక్కింట్లో ఉన్న ముగ్గు మీద పెట్టిన రెండు గొబ్బెమ్మలు తీసుకొచ్చి తన ఇంట్లో ముగ్గుపైన పెడతాడు. ఒక తల్లి గొబ్బెమ్మ, ఒక పిల్ల గొబ్బెమ్మని పెట్టాక కుక్కలు అరుస్తాయి. తనదైన మేనరిజంతో ఆ చెయ్యిని విదిలించేస్తాడు. ఈ గొబ్బెమ్మల్ని కనుక మనం కథకు అన్వయిస్తే, రాధికను ఒక వితంతును ఆమె కొడుకుతో సహా పెళ్లి చేసుకుని తన జీవితంలోకి తీసుకువస్తే సమాజం కుక్కల్లా అరుస్తాయని కథ చెప్పకనే ఫస్ట్ షాట్లో చెప్పారని అర్థమవుతుంది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం, అలాగే ఉత్తమ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నారు. భారతదేశం నుంచి బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్గా ఆస్కర్కు ఎంపికైన తొలి ఏకైక తెలుగు చిత్రం స్వాతిముత్యం. 1986 సినిమా గురించి ఇప్పటికీ దాదాపు 4 దశాబ్దాల తర్వాత మనం మళ్లీ గుర్తు చేసుకుంటున్నాం. అసలు మర్చిపోతే కదా అంటారా? ముమ్మటికి నిజం. ఇది మనసున్న మహారాజు శివయ్య కథ. మరో విశేషమేంటో తెలుసా? ఈ కొసమెరుపుగా మీకు ఈ విశేషం చెప్పకపోతే ఎలా? సినిమాకు శివయ్య అనే టైటిల్ పెట్టమని చాలామంది విశ్వనాథ్ గారికి చెప్పారట. కానీ దర్శకుడి విజన్ ఒక్కసారి ఊహించుకోండి, స్వాతిముత్యమనే పెట్టాలి అని చెప్పి అన్నారట.

0: ఎందుకంటే శివయ్య ఒక అనర్ఘరత్నం. స్వాతి ముత్యం హిందీలో కన్నడలో రీమేక్ చేశారు ఈ చిత్రాన్ని, తమిళ్లో డబ్ చేశారు. స్వాతిముత్యం చిత్ర విశేషాలు ఈరోజు మనం గుర్తు చేసుకున్నాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ప్రసారమయ్యింది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు గుర్తుకొస్తున్నాయిలో స్వాతిముత్యం చిత్ర సమీక్ష, ఆ చిత్ర విశేషాలు విన్నారు. స్వాతిముత్యం ఒక క్లాసిక్. ఈరోజు వినిపించడంలో ఒక విశేషం ఉంది చెప్తాను అన్నాను కదా, అదేంటంటే ఈ సంవత్సరం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న మేలిముత్యం, స్వాతిముత్యం ఆ చిత్ర విశేషాలు మనందరి కోసం అందించారు రేడియో సఖి అనుపమ వివిధ భారతి వేదికగా.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
5: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
4: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
5: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. వైద్యో నారాయణో హరిహి. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. మన తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. ప్రతి సంవత్సరం మే 29న ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం అంటే వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే జరుపుకుంటున్నాం ప్రపంచమంతటా. మరి ఈ రోజున ఎందరికో ఆరోగ్యదాతగా, స్ఫూర్తిదాతగా భారతదేశం గర్వించే ఒక అత్యున్నత వైద్యుల గురించి కొన్ని విశేషాలు ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వారి గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది, కానీ కొన్ని విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుందాం. స్వచ్ఛమైన తెల్లకోటు, చెరగని చిరునవ్వు, మొక్కవోని నిబ్బరం, అలుపెరగని అంకితభావం, విసుగు ఎరగని వృత్తిపై ప్రేమ, ఇవి వారి సహజ ఆభరణాలు. భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరింపబడిన మన తెలుగు తేజం డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు, వారి గురించి ఈనాటి మన చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నువ్వు వస్తానంటే నేనొద్దంటాను. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వైద్యుల కుటుంబంలో పుట్టిన నాగేశ్వరరెడ్డి గారు వారి తాతగారు నాన్నగారు బాటలోనే సాగుతూ వైద్య వృత్తిని చేపట్టారు. ఆయన కుటుంబంలో మూడవ తరం వైద్యులు వారు. చదువు తర్వాత ప్రజలకు సేవ చేయడానికి, అందరికీ నాణ్యత గల ఆరోగ్యం అందించాలి అనే లక్ష్యంతో ప్రారంభించిన వేసిన ఒక చిన్న అడుగు. అదే 1994 హైదరాబాద్లో దాదాపు 32 క్రితం ఒక చిన్న పాలిక్లినిక్గా మొదలై నేడు భారతదేశంలో అగ్రగామిగా సేవలందిస్తోంది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. వరల్డ్ ఎండోస్కోపీ సొసైటీ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గుర్తింపు పొందిన ఏకైక భారతీయ ఆసుపత్రిగా పేరు తెచ్చుకుంది ఈ ఏఐజీ. ఉన్నత వైద్య సేవలు అందిస్తూ అంకితభావం కలిగిన వైద్యుల బృందానికి నేతృత్వం వహిస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నారు నాగేశ్వరరెడ్డి గారు.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

చింతకాయల రవి ఈ చిత్రం నుండి. విజయప్రకాష్ హన్సిక ఆలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ శేఖర్, రచన చంద్రబోస్.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:21 దాటి 30 సెకండ్లు. ఈరోజు పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తులు. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల పరిశోధనల కోసం అత్యుత్తమ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం అంతేకాకుండా రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో వారు చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగాను ఎన్నో పురస్కారాలు సత్కారాలు అందుకున్నారు నాగేశ్వరరెడ్డి గారు. భారతదేశం నుండి పద్మవిభూషణ్తో పాటు అంతర్జాతీయంగా ఎండోస్కోపీ రంగంలో నోబెల్ బహుమతిగా చెప్పే మాస్టర్ ఎండోస్కోపిస్ట్, అంతేకాదండి మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ ఈ పురస్కారాల్ని అందుకున్న తొలి భారతీయుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు. మొబైల్ ఎండోస్కోపీ యూనిట్స్, ఎన్నో స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్నారు నాగేశ్వరరెడ్డి గారు. వారి సంస్థ నుండి ఇంకొక గొప్ప విషయం చేస్తున్నారు నాగేశ్వరరెడ్డి గారు. అదేంటో తెలుసా? 20% మంది రోగులకు ఉచిత వైద్య సంరక్షణను అందిస్తున్నారు ఏఐజీ ద్వారా. గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో విశేష సేవలతో పాటు ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలికారు నాగేశ్వరరెడ్డి గారు. అందుకే వారిని సవనీయంగా సగౌరవంగా పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించారు భారతదేశ ప్రభుత్వం వారు.

వర్షం చిత్రం నుండి సుమంగళి సాగర్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నాగేశ్వరరెడ్డి గారు ప్రోత్సహించే ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళా సాధికారత. వారి సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో 56% మంది మహిళలేనట. ఎంత గొప్ప విషయం! వైద్య రంగంలో మహిళల వృద్ధిని చురుగ్గా ప్రోత్సహిస్తారు నాగేశ్వరరెడ్డి గారు. నిజమైన పురోగతికి మహిళలను గౌరవించడం, సరి అయిన అవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యమంటారు. ఆ విషయాన్నే నలుగురికి తెలియజేస్తారు నాగేశ్వరరెడ్డి గారు. ఆయన ఒక విషయం చెప్తారు, మనం చేసే పని ద్వారా జీవనోపాధి పొందుతాం, కానీ మనం ఇచ్చేదాని ద్వారా జీవితాన్ని సంపాదిస్తామంటున్నారు నాగేశ్వరరెడ్డి గారు. ఇవ్వడం వల్ల ఎంత సంతృప్తి కలుగుతుంది, ఆ విషయాన్నే పదే పదే నలుగురికి చెప్తారు. ఆయన చెప్పి ఊరుకోరు, నలుగురిని చైతన్యపరుస్తారు. ఆయన పాటించే ఒక పాలసీ ఉంది, ఇదే అందరినీ పాటించమని కూడా చెప్తున్నారు, సలహా ఇస్తున్నారు. అదేంటో తెలుసా? హ్యుమానిటీ, ఆనెస్టీ, హార్డ్వర్క్, మానవత్వం, నిజాయితీ, కృషి. తాను నిత్య జీవితంలో అనుసరించేవి ఇవే అని చెబుతున్నారు ఈ ఆరోగ్య ప్రదాత.

ఊపిరి చిత్రం నుండి ఆ అందమైన పాట విన్నారు. పాడినవారు కార్తిక్, సంగీతం అందించారు గోపిసుందర్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మరి మన దేశ యువత కూడా ఆనెస్టీ, హ్యుమానిటీ, హార్డ్వర్క్ ఈ మూడు పాటిస్తూ తమ జీవితంలో అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోవాలంటున్నారు పద్మవిభూషణ్ నాగేశ్వరరెడ్డి గారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ల సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో

0: ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్ట్రపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి కేరళను సందర్శించి కొట్టాయంలో దీపిక మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ ఔట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది 2వసారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావలేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ ఏడాదిలోపు తన నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
1: भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: సరిహద్దు కంచె నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యు మిన్ ఆంగ్ బోధ్గయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా WHO సిద్దంగా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో WHO బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటి వరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా,

తరువాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్టపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాల అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, చరణ్ సింగ్ స్వాతంత్ర సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు, పురుషుల అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకితభావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో కురిసే నైరుతి ఋతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఋతుపవనాల సీజన్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్, ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాల, క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి.

0: పెట్టి వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ప్రతిరోజు ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఆరోగ్యంగా ఫిట్గా ఉండడం గురించి కొన్ని చిట్కాలు విశేషాలు చెప్పుకుంటున్నాం. మన తోటి ఆర్జేలందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు నేను ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నానో, మనం మాట్లాడుకోబోతున్నాం అని ఎదురు చూస్తున్నారా? ఈరోజు వైద్యులు సూచిస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ సూపర్ ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈట్ ఫిట్ కార్యక్రమంలో. ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారాలే తినక్కర్లేదంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు కూడా. అందులో మరి అలాంటి ఆహారాలని, రెండు ఆహారాలని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మొదటిది గుర్తుపట్టడానికి మీకు కొన్ని క్లూస్ ఇస్తాను, గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. గుర్తుపడితే నాకు ఒక వాట్సాప్ సందేశం పంపించండి.

ఉండాలంటే ఖరీదైన ఆహారాలే తినక్కర్లేదంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు కూడా. అందులో మరి అలాంటి ఆహారాలని, రెండు ఆహారాలని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మొదటిది గుర్తుపట్టడానికి మీకు కొన్ని క్లూస్ ఇస్తాను, గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. గుర్తుపడితే నాకు ఒక వాట్సాప్ సందేశం పంపించండి. అదేంటంటే, అత్యంత చవకగా దొరికే ప్రోటీన్ ఇది. బాదం పప్పుకి బదులుగా వాడతారు, బాదం పప్పుకి బ్రదర్ అని చెప్పొచ్చేమో, బాదం పప్పుకి బదులుగా వాడే ఆ ప్రోటీన్ ఏంటో, ఆ సూపర్ ఫుడ్ ఏంటో మీకు తెలిస్తే నాకు 0402324085252 ఈ నంబర్కి సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంకా హేమలత గారు మనకి చౌటుప్పల్ నుండి కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు. అలాగే డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి ఇదిగో ఇదే నా సమాధానం అంటూ మనకి సందేశం పంపించారు. వీరందరూ గెస్ట్ చేసిన ఆ సూపర్ ఫుడ్ ఏమై ఉంటుంది? మీరు కూడా గెస్ట్ చేస్తే, మీరు కూడా గుర్తుపడితే సందేశం పంపించండి. ఈ కమర్షియల్ తర్వాత మాట్లాడుకుందాం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 12:48 దాటి 6 సెకండ్లు. అలాగే మనకి వరంగల్ దయానంద్ కాలనీ నుండి కూడా పుట్టా చంద్రమోహన్ శోభారాణి గారు సరిగ్గా గుర్తించి పంపించారు. ఎస్, బాదం పప్పుకి బదులుగా వాడే సూపర్ ఫుడ్ అయిన హై ప్రోటీన్ కలది వేరుశనగ గుళ్ళు. వేరుశనగ పప్పులు, పల్లీలు మనందరికీ ఎంత ఇష్టం కదా. చిన్నతనం నుండి అందరికీ ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి ఈ పల్లీలతో. అయితే వేరుశనగలు, దీనిలో ఉండే ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలంగా చెప్తున్నారు వైద్యులు. రోజు కొద్దిగా వేరుశనగలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందంటున్నారు. అంతేకాదు, బాదం పప్పుకి బదులుగా చెప్పబడే ఈ వేరుశనగకాయలంటే దాదాపు మనందరికీ ఇష్టమే. చిన్నతనంలో స్కూల్ రోజుల నుండి ట్రైన్లో ప్రయాణం చేస్తూ అలా పల్లీలు పల్లీలను వచ్చే దగ్గర కొనుక్కొని మాట్లాడుతూ చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ పల్లీలు తినడం, ఆ అనుభూతి ఎంత బాగుంటుంది కదా. అంతేకాదు, మరి పల్లీలు తినే తినచ్చు. పల్లీలు బెల్లంతో కలిసి చేసిన లడ్డూలు ఎవరికిష్టం ఉండో, పిల్లలైతే అత్యంత ఇష్టంగా తింటారు ఈ పల్లీల లడ్డూలు. కాకపోతే పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారంటే, తగిన మోతాదులో తింటే అన్ని పోషకాలు అందుతాయి. ఎందుకంటే పల్లీలు ఎక్కువగా తిన్నా అనర్థమే, గుండెపోటు ఉన్నవాళ్ళు లేదా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఎక్కువ పల్లీలు తిన్నా కూడా అనర్థమే అంటున్నారు. ఇక పల్లీలతో పాటు ఇంకో సూపర్ ఫుడ్ని కూడా మనం తప్పకుండా ప్రస్తావించుకోవాలి ఇక్కడ. అదేంటంటే మొలకెత్తిన శనగలు. పెసల్లో కూడా ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో వాటిని గుండెకి ఆరోగ్యం అందించడంలో కూడా సహాయపడతాయి అంటున్నారు న్యూట్రిషనిస్ట్. మరి పల్లీలని ఊరికే ఏదో టైంపాస్ పల్లీలని పక్కన పడేయకుండా తప్పకుండా మోతాదులో రోజు కాస్త కాస్త తినండి, పిల్లలకి పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
4: ఉదయతార.
3: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
4: ఈ అభ్యుదయతార.
3: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
4: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
4: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
3: FM 102.8 MHz పై మీట్ ద స్టార్.

మిథున్ అని చిత్రం నుండి గమ్మత్తైన పాట విన్నారు కదా. ఎంతమంది ఈ పాట విన్న వెంటనే నోట్లో నీళ్లూరి, ఆ అది చేసుకొని తినాలి అనే ఊహ మీకు కలిగింది చెప్పండి. తనికెళ్ల భరణి గారు స్వీయ రచనలో వారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది మిథునం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వప్న ఆలపించిన ఈ పాట, వీణాపాణి గారు సంగీతం అందించారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి శ్రోతలు ఎంత బాగా స్పందిస్తున్నారంటే, ఈట్ ఫిట్ కార్యక్రమంలో మీరిది గుర్తుపట్టగలరా అని అడిగాను. మేము ఎందుకు గుర్తుపట్టలేము అంటూ బోలెడన్ని సందేశాలు పంపించారు. బాదం పప్పుకి బ్రదర్లా చెప్పే, అంటే బాదం పప్పుకి బదులుగా వాడే ఒక సూపర్ ఫుడ్ ప్రోటీన్ ఏంటి అని అడిగితే కరెక్ట్గా గెస్ చేసి పంపించారు. కర్రా సరస్వతి గారు మనకి రామశంకర్ నగర్, రమాశంకర్ నగర్ నుండి సందేశం పంపించారు. అలాగే గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్

నిన్నుకోరి చిత్రం నుండి కార్తీక్ చిన్మయ్య ఆలపించిన ఆ సూపర్ మెలడీ విన్నారు. సంగీతం గోపీసుందర్, రచన రామజోగయ్య శాస్త్రి. చాలా సందేశాలు వస్తున్నాయి మనకి, ఈట్ ఫిట్ కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు చాలామంది శ్రోతలు. ఆరోగ్యకరమైన ఆహారం ఆయుష్ను పెంచుతూ శరీరాన్ని తేలికమయం చేస్తుంది. కనుక అందరూ పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్య భాగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ అద్భుతమైన సందేశం పంపించారు నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి చక్కటి విషయాలు అందిస్తున్నారు, ఈట్ ఫిట్ కార్యక్రమం మాకెంత నచ్చుతోంది అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ మీ సందేశాలకు. మరి ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరొక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా మీరే గుర్తుపట్టాలి. చిన్న క్లూ ఇస్తాను, గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. అది ఏంటంటే అతి చవకగా మన ఇంట్లోనే పెంచుకునే, రోజు పప్పులలో తినే ఎన్నో పోషక విలువలున్న ఆహారం ఇది. మరి ఆ పప్పులలో తినే, రోజు పప్పులో వేసుకునే మరి ఆ పోషక విలువలున్న ఆహారం ఏంటో గుర్తుపట్టి నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. కంత్రి సినిమా నుండి హేమచంద్ర సునీత ఆలపించిన ఆ పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన వేటూరి సుందరామూర్తి గారు. ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరి మీరు ఇది గుర్తుపట్టండి అని అడిగాను కదా, చాలామంది శ్రోతలు సరిగ్గానే పంపించారు. నేనేమడిగానంటే అతి చవకగా మన ఇంట్లోనే పెంచుకుంటూ రోజు పప్పుల్లో వేసుకునే ఎన్నో పోషక విలువలున్న ఆహారం ఏంటి గుర్తుపట్టండి అన్నాను. ఎంతోమంది సందేశాలు పంపించారు. వరంగల్ కాశీబుగ్గు నుండి దాసి రామచంద్రం గారు, అలాగే డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే రవి భీమ్గల్ నుండి పంపించారు, జ్యోతి హన్మకొండ నుండి, ఇంకా రాము బల్కంపేట నుండి సరిగ్గా గెస్ట్ చేసి పంపించారు, అలాగే సుశీల్ శ్రవంతి గారు కూడా గెస్ట్ చేసి మనకి సరిగ్గా పంపించారు. వీరందరూ దివాకర్ ఉమ్మడి నుండి కూడా మనకి సందేశం పంపించారు. వీరందరూ ఏమంటున్నారు తెలుసా, కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు ఇవి కూడా ఆహారాన్ని ఆహారంలో జత చేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు. అది కూడా మరి సూపర్ ఫుడ్డే కదా, దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. ఎంత హాయిగా ఉంది కదా పాట. అంతకుముందు ఆ తర్వాత చిత్రం నుండి కళ్యాణ్ కోడూరి స్వీయ సంగీత దర్శకత్వంలో సునీతతో కలిసి ఆలపించిన ఆ పాట, రచన అనంత్ శ్రీరామ్. మరి రెండవ సూపర్ ఫుడ్ని గుర్తుపట్టేశారు శ్రోతలందరూ. అతి చవకగా ఎన్నో పోషక విలువలున్న సూపర్ ఫుడ్ ఆకుకూరలు. పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర, ఇలా ఏదైనా సరే హరితంగా ఉంటే చాలు. గ్రీన్ గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయంటున్నారు వైద్యులు. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది ఆపద్బాంధవనే చెప్పాలి, ఎందుకంటే ఎంతో మేలు చేస్తుంది అలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళకి. రోజు కొద్దిగా ఆకుకూరలు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది, రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీని కూడా పెంపొందిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చవకగా సులభంగా లభిస్తాయి ఆకుకూరలు. పొద్దున లేస్తే మన స్నేహితులు ఆకుకూరలు అమ్ముతూ మనకు ఎదురుపడుతూనే ఉంటారు.

వారు అలా లోకల్గా పండించిన ఆకుకూరలు తెచ్చి మన ఇంటి ముందు అమ్ముతుంటే తప్పకుండా వారికి సహాయాన్ని అందిస్తాం, సహాయాన్ని అందిద్దాము. అలాగే మనం ఆరోగ్యంగా ఉండడానికి వారు ఎంతో సహకరిస్తున్నారు, వారికి ఎన్నో అభినందనలు కూడా తెలియజేయచ్చు. ఏమంటారు? మరి ఇలాగా ఎన్నో చెప్పుకోవచ్చు. రోజు ఇలా చవకగా దొరికే ఆహారాలన్నీ నెగ్లెక్ట్ చేయకుండా మన చుట్టూ ఉన్న సూపర్ ఫుడ్స్ని సమతుల్యంగా రోజువారీ ఆహారంలో తీసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండొచ్చు. ఏమంటారు? మరి మీకు ఎలా అనిపించిందో నాకు సందేశం పంపించండి.

ఏవైనా తినచ్చు, మన మనసుకు నచ్చినవి. కాకపోతే మితంగా తింటే అన్నీ మంచివే. ఇదొక్కటే సూత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చింతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. రాష్ట్రంలో యాసంగి సీజన్కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చింతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. కొమరంపి మాసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కొమరం భీం జన్మస్థలమైన రౌట సంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ పాల్గొంటారు. వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశమవుతుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు ఎస్ఐఆర్ అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు

0: పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు మంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు. రాబోయే 5 ఏళ్లలో కాజీపేటలో ఉన్న రైల్వే తయారీ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లు తయారు కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్దికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరీష్ పోలీసులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా మరీపేడ హైవేపై స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును నిన్న రాత్రి ఎస్పీ తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి, పశువుల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని, పట్టుబడిన వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని కూడా శబరీష్ సూచించారు. రాష్ట్రంలో యాసంగి సీజన్కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు సుమారు 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులను కొనుగోలు కేంద్రాల వద్ద సిద్దంగా ఉంచినట్లు తెలియజేశారు.
1: సివిల్ సప్లైస్ మంత్రిగా రాష్ట్రంలో బరి రైతులకు మాట్లాడుతున్నాం. ఈ యాసంగి పంటకి 75 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ముందుకు పోతున్నాము. ఈ రోజు వరకు రాష్ట్రంలో 8.5 లక్షల రైతులకి 10,500 కోట్ల రూపాయలు వరి కొనుగోలు ఇవ్వడం జరుగుతుంది.
0: జూన్ 4వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో 3వ తేదీలోగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా ఖమ్మం జిల్లాలో కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి గ్రామాన్ని, ఎర్రుపాల మండలంలోని రాజుపాలెం గ్రామాన్ని సౌర ఆదర్శ గ్రామాలుగా సిద్దం చేస్తున్నారు. ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశారు. ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేలాగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథకం వల్ల పొందుతున్న ప్రయోజనాల గురించి లబ్ధిదారు చౌడవరపు కిషోర్ గుప్తా ఆకాశవాణికి వివరించారు.
2: ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సోలార్ నేను పెట్టుకోవడం జరిగింది. కరెంటు బిల్లు మినిమం 2,000-3,000 వచ్చే వాళ్ళకి ఒక 3 కేవీ పెట్టుకుంటే కరెంటు బిల్లు రాదు. నెలకి 450 యూనిట్లు ప్రొడ్యూస్ కావడం వల్ల యూనిట్ కి 3 రూపాయల చొప్పున గవర్నమెంట్ నుంచే మనకి రిటర్న్ అమౌంట్ రావడం జరుగుతుంది. సోలార్ పెట్టుకుంటేనే ఇంటి పర్మిషన్ గానీ ఇస్తే అంటే మాత్రం అందరు పెట్టుకుంటారు. చాలా మందికి అవగాహన లేక ఇది పెట్టుకోవట్లేదు.
0: నాగార్జునసాగర్ జలాశయాన్ని గోదావరి నది నిర్వహణ బోర్డు చైర్మన్ పద్మా దోర్జే గ్యాంబా నిన్న సందర్శించారు. ప్రధాన డ్యాం, కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్, ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వహణ, నీటి నిల్వలు తదితర అంశాలపై అధికారులు చైర్మన్కు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెల మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి ఈ రోజు విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన జరిగిన JSSET పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరుకాగా మొదటి విడతలో 18,401 మంది సీట్లు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 229 గురుకుల కాలేజీల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులు జూన్ 7వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో చేరాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లక్ష్మణ్ చెప్పారు. TGSET పరీక్ష ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం విడుదలవుతాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ 2వ ఏడాదిలో చేరేందుకు ఈ నెల 15వ తేదీన ESET నిర్వహించారు. ఫలితాలను ESET అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్ కోర్సులు చేరేందుకు PGESET ఆన్లైన్ పరీక్షలు వేళ ప్రారంభమయ్యాయి. జూన్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరుగుతాయని అంచనా వేసింది. పెద్ద

0: పల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తడిసిన ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో నిన్నటి వరకు 2,33,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని గరిమా అగర్వాల్ వెల్లడించారు.
1: మనకి ప్రొక్యూర్మెంట్ దాదాపు దగ్గరికి వచ్చింది, దాదాపు 80%. దీంతో పాటు 2,33,000 మెట్రిక్ టన్ మనము ప్రొక్యూర్ చేయగలిగాము. ఈసారి ఈ సీజన్ మనకి హిస్టారికలీ హై అరైవల్ ఉంది, ప్యాడీ అరైవల్. అండ్ ఇప్పుడు వరకు హిస్టారికలీ హై ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది.
0: కామారెడ్డి జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజకు సరైన మద్దతు ధర అందేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసినప్పటికీ కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన గురి కావద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక అలర్ట్ వ్యవస్థను సిద్ధం చేసిందని ఆయన వివరించారు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ రామంతపూర్కు చెందిన ఉపాధ్యాయుని రామగీత రేడియోతో తనకున్న అనుబంధం గురించి తెలియజేస్తున్నారు.
2: ఆ రోజుల్లో రేడియో అనేది కేవలం ఒక వినోద సాధనం మాత్రమే కాదు, అది ప్రతి ఇంటి సభ్యుడిలా ఉండేది. సంస్కృత వార్తలు, ప్రాంతీయ వార్తలు, వివిధ భారతి కార్యక్రమాలు, భక్తి గీతాలు, నాటికలు, లలిత గీతాలు, రైతు కార్యక్రమాలు, ఇలా ఎన్నో రకాల ప్రసారాలతో రేడియో ప్రతి వర్గానికి చేరువైంది.
0: నల్గొండ జిల్లాలో ప్రతి నెలా చివరి శనివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా సంక్షేమ అధికారి కెవి కృష్ణవేణి ఈ విషయం తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అందే విధంగా కృషి చేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ చెప్పారు. ఆదివాసీ గ్రామమైన దొరవారి తిమాపురం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. విశేషాలు మరొకసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. రాష్ట్రంలో యాసంగి సీజన్కు సంబంధించి ఇంతవరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 31 సెకండ్లు. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇందాకలా కాస్త వాట్సాప్ ఇబ్బంది పెట్టడంతో శ్రోతల సందేశాలు నేను చదవలేకపోయాను, కానీ ఈట్ ఫిట్లో చాలామంది శ్రోతలు స్పందించారు. మీకు అనేకానేక ధన్యవాదాలు. మీ సందేశాలన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. మరి అదే జోరుతో ఈనాటి మన షో టైంని కూడా ప్రారంభించేసుకుందాం. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి అనుకుంటున్నారా? ఏమీ లేదు, నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానం మీ పేరు 0402324582 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించడమే. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఎన్నో మంచి మంచి ప్రశ్నలు ఈరోజు కూడా మనందరి కోసం మన ఇష్టమైన కార్యక్రమం షో టైంలో వెయిట్ చేస్తున్నాయి. మరి ప్రారంభించేసుకుందామా?
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఎస్, షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. ఎప్పటిలాగే సినిమాకు సంబంధించిన ప్రశ్న ఇది. ఒక ప్రశ్న, ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రముఖ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి జయంతి.

వారికి మన ఆల్ ఇండియా రేడియోతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. మరి వారికి సంబంధించి ఈ ప్రశ్నతో మన షో టైంని ప్రారంభించుకుంటున్నాం. ప్రశ్న ఏంటంటే, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు జంధ్యాల గారి ఒక సినిమాకి తొలిసారిగా మొత్తం అన్ని పాటలు రాశారు. జంధ్యాల గారి ఒక సినిమాకి శ్రీకాంత్ శర్మ గారు అన్ని పాటలు రాశారు, అది ఏ సినిమా? మీకు సినిమా పేరు తెలిస్తే మీ తెలిసిన సమాధానం మీ పేరు 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నిజంగానే ఏం మహత్యమో ఇలా ప్రశ్న ఇది అని అడిగాను, మీరు సమాధానాలు అలా అలా పంపించేశారు. షో టైం కార్యక్రమం వింటున్నారు. ముందుగా విన్న పాట సూర్య ఐపీఎస్ చిత్రం నుండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రం ఆలపించారు. సంగీతం మాస్టర్ ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. షో టైంలో అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు జంజాల గారి ఒక్క సినిమాకి తొలిసారిగా మొత్తం అన్ని పాటలు రాశారు, అది ఏ సినిమా అన్నాను. కొంతమంది శ్రోతలు తడబట్టారు, కానీ తర్వాత గూగుల్ తల్లి సహాయం తీసుకున్నారేమో నాకు తెలియదు, కానీ చాలామంది సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటంటే, నెలవంక. 1983 సంవత్సరంలో విడుదలైంది నెలవంక చిత్రం. రమేష్ నాయుడు గారు సంగీతం అందించిన ఈ సినిమాకి ఎన్నో జాతీయ పురస్కారాలు వస్తాయని ఊహించారు, కానీ ఒక తప్పిదం వల్ల ఆ సినిమాకి జాతీయ పురస్కారం అందుకోలేకపోయారు. అదేంటంటే, ఆ సినిమా ప్రింట్ మిస్ అవడంతో ఆ పురస్కారాలకి పంపించలేకపోయారన్నమాట. కానీ పాటలన్నీ చాలా బాగుంటాయి, అంతే అత్యద్భుతంగా రచన చేశారు శ్రీకాంత్ శర్మ గారు. ఏది మతం ఏది హితం అనే పాట ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు నాకు తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు, పానుగంటి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ హైదరాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి, పున్న వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుండి, అప్పలరాజు గారు పెడన్ నుండి, మధుకర్ నందిపేట నుండి, లక్ష్మీనారాయణ గారు రమ్మన్కుర్తి నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, మేర సాయిలు నిర్మల్ నుండి, గజ్వేల్ నుండి, సేర్ల వెంకటేష్ పాలెంపోలే గారు రాళ్లగడ్డ నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, అలాగే చాలామంది సరైన సమాధానాలు మనకు పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి సరైన సమాధానం, అలాగే చిలుక నారాయణ యమున జానకంపేట నుండి పంపించారు, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి పంపించారు, అలాగే వేదవతి గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుండి పంపించారు. ఇది తొందరగా మనకు వచ్చిన సమాధానాలు. ఏం పర్వాలేదు, మీరు అలా సమాధానాలు పంపిస్తూ ఉండండి. షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్, ఏమంటారు? మరి షో టైంలో రెండవ ప్రశ్న సిద్ధంగా ఉంది, మీరు సిద్ధమేనా?

షో టైంలో రెండవ ప్రశ్న, ఇది జనరల్ నాలెడ్జ్ మన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఈరోజుకి ఒక విశిష్టత ఉంది. ఎన్నో విశిష్టతలు ఉంటాయి ప్రతిరోజు, కానీ తప్పకుండా అవి మనం గుర్తు చేసుకోవడం వల్ల మనకి ఇన్ఫర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, మనకి ఎంతో సమాచారం కూడా తెలుస్తుంది మన ఆకాశవాణి వివిధ భారతి ద్వారా. మరి ఈరోజు వరల్డ్ మౌంట్ ఎవరెస్ట్ డేని జరుపుకుంటున్నాం ప్రపంచమంతా. దీనికి సంబంధించి ఈ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇటీవల అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి తన రికార్డ్ని తనే బ్రేక్ చేసుకున్న వ్యక్తి పేరు ఏంటి? ప్రశ్న మరొకసారి. ఇటీవలే అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి రికార్డ్ నెలకొల్పిన వ్యక్తి తన రికార్డ్ని తనే బ్రేక్ చేసుకున్నారు. మీకు సమాధానం తెలిస్తే 0402342 0825 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బంగారు బుల్లోడు చిత్రం నుండి హుషారైన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన భువనచంద్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆ బృందంతో కలిసి ఆలపించిన ఆ పాట. షో టైంలో రెండవ ప్రశ్నగా నేను అడిగాను, అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి తన రికార్డ్ని తానే బ్రేక్ చేసుకున్న వ్యక్తి పేరు ఏంటి అని. అందరూ సరిగ్గా పంపించారు, సరైన సమాధానాలు పంపించారు. కానీ ఇంతమంది పేర్లు నేను ఎలా చదవని చెప్పండి, నాకంత సమయాభావం కష్టమే. కానీ ప్రయత్నిస్తాను, తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతాను. ముందుగా జవాబు ఏంటంటే, కామి రిటా షెర్పా. ఈయన ఎవరెస్ట్ మ్యాన్గా పిలువబడే కామి రిటా షెర్పా 32 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఇటీవల చాలా రీసెంట్గా 2026 మే 17 తన రికార్డును తనే బద్దలు కొట్టుకున్నారు. మరి ఇంతకుముందు శక్తిశైలిలో మనం మౌంటైన్ క్వీన్ అని పిలువబడే లక్పా షెర్పా వారి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆవిడ ఎక్కువసార్లు మహిళగా ఆవిడ ఎక్కువసార్లు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 11 సార్లు అధిరోహించారు. ఇతన్నమాట ఎక్కువసార్లు ఎక్కిన మగ మౌంటనీర్, అలాగే మహిళా మౌంటనీర్ అన్నమాట. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఎవరో చూద్దామా. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, కరా సరస్వతి రమాశంకర్ నగర్ నుండి, అనిత గజ్వేల్ నుండి, సంధ్యా అరుణ్ ఆదిలాబాద్ రామ్నగర్ నుండి, కమలా సతీష్ పెద్దాపురం నుండి, చింత శ్రీనివాస్ చాపల్లి నుండి, నాగకుమార్ గారు హైదరాబాద్ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, పోలిపల్లి శ్రీనివాస్ గారు రాజన్న సిరిసిల్ నుండి, కళ్యాణాచారి కల్వకుర్తి, రాధ ఆర్మూర్ నుండి, మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ మరియు కుటుంబ సభ్యులు, అలాగే వెంకటేష్ నందిపేట నుండి, యలగందల మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుండి, శ్రీనివాస్ పీజాదిగూడ నుండి, ఉపేంద్రాచారి తిప్పర్తి నుండి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి మూడవ ప్రశ్న కూడా సిద్ధంగా ఉంది, శ్రోతలందరూ సిద్ధమేనా? ఇప్పుడే మనకి చాలా సందేశాలు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే జితేంద్ర గారు దీకంపల్లి నుండి, జాప భూమేశ్వర్ గారు వెల్లూరు నుండి సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. మరి మూడవ ప్రశ్నకి శ్రోతలు సిద్ధమైపోండి.

షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:40 దాటి 30 సెకండ్లు. మరి షో టైంలో వచ్చేస్తుంది 3వ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇది జనరల్ నాలెడ్జ్ ప్రశ్న కాదు, సినిమా ప్రశ్న అంతకన్నా కాదు. ఎప్పట్లాగే ఒక జనరల్ ప్రశ్న, మనం శ్రోతలతో మాట్లాడుకునే ప్రశ్న అన్నమాట. బాల్యం అంటేనే ఎంతో అత్యద్భుతమైనది, ఎంతో ఆహ్లాదంగా ఉండేది. మరి బాల్యంలో ఏర్పడే స్నేహాలు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. టెక్నాలజీ అయితే వచ్చేసింది ఈ రోజుల్లో, సోషల్ మీడియాలో, వాట్సాప్, ఫేస్బుక్, తర్వాత ఎన్నో వచ్చాయి. అయితే సామాజిక మాధ్యమాలు మూలంగా కూడా కొన్ని పాజిటివ్ విషయాలే జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఏ మూల ఉన్న స్నేహితులు కూడా మనతో కనెక్ట్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అలాంటి మీ బాల్య స్నేహితులతో మీ స్నేహం ఎన్నాళ్ళది? అంటే మీ చిన్నప్పుడు చెడ్డీ దోస్తులతో ఇప్పటివరకు కూడా కొనసాగుతున్న మీ స్నేహం ఎన్నాళ్ళది, ఎన్నేళ్లది? మరి వారి పేరు కూడా చెప్తే నేను సంతోషిస్తాను. మరి నా బాల్య స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది. 25 సంవత్సరాలుగా మా స్నేహం నిర్విరామంగా, నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి మీ స్నేహం ఎన్నాళ్ళది? మరి మీ స్నేహితుల పేరు కూడా నాతో పంచుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎంత చెప్పుకున్నా ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. స్నేహానికి విలువ, స్నేహానికి అసలు మనం విలువ కట్టగలమా? స్నేహం కోసం చిత్రం నుండి రాజేష్ ఆలపించిన ఆ అద్భుతమైన పాట విన్నాం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మరి మీ చెడ్డి దోస్త్, మీ బాల్య స్నేహితులతో మీకు ఎంతకాలంగా స్నేహం అని అడిగితే చాలామంది స్పందించారు, శ్రోతలు చాలామంది స్పందించారు. ముందుగా భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ గారు రాస్తున్నారు, నేను స్కూల్లో జాయిన్ అయ్యాను 1984 నుండి ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాల నుండి మా స్నేహం కొనసాగుతోంది మేడం అంటున్నారు. మా స్నేహితుల పేర్లు దశరథ, లక్ష్మీనారాయణ. మా ముగ్గురికి గ్రూప్ ఉంది, మేము ఆ గ్రూప్లో సంభాషించుకుంటూ ఉంటున్నారు. ఎంత గొప్ప విషయం కదా. అసలు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే స్నేహితులతో మనసు విప్పి మాట్లాడుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, అవునా? మరి చాలామంది సందేశాలు పంపించాను, అందరి సందేశాలు చదివే ప్రయత్నం చేస్తాను. భానుమూర్తిగా రాదర్శ నగర్ నుండి పంపిస్తున్నారు, 40 ఏళ్ల స్నేహం మాది. కాంచన జానకంపేట నుండి రాశారు, 13 ఏళ్ల స్నేహం నా దోస్తుతో. అమ్మన్ కుర్తు నుండి లక్ష్మీనారాయణ్,

లక్ష్మీనారాయణ గారు రాస్తున్నారు, మాది కూడా చాలా కాలం, మా స్నేహంకి చాలా కాలమేనండి అంటున్నారు. అలాగే కౌటిక్ విఠల్ గత 52 సంవత్సరాలుగా మా ఫ్రెండ్స్ అంటున్నారు, వావ్ ఇప్పుడు సమాజ సేవలో ఉన్నాడు, అతడికి నా ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. కీర్తి రాజ్కుమార్ గారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి, ఎంత గొప్ప విషయం సార్, 52 సంవత్సరాల స్నేహం అంటే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాగే సంధ్య రాస్తున్నారు, కృష్ణవేణి గారు నాకు 26 సంవత్సరాల నుండి స్నేహం ఉంది కృష్ణవేణి గారితో అంటున్నారు. ఆదిలాబాద్ నుండి నరేష్ మరియు లత మనకి సందేశం పంపించారు, 13 ఏళ్ల స్నేహం అండి మాది అంటున్నారు. హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి మనకి సందేశం పంపించారు. వినయ్ 25 సంవత్సరాల క్రితం నుండి నాకు స్నేహం అంటున్నారు, హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ గారు మనకి సందేశం పంపించారు. అలాగే మాది 38 సంవత్సరాల స్నేహం అండి, నా మిత్రుడు పడకండి ఆంజనేయులు గారు అంటున్నారు, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట నుండి. ఎంత అద్భుతం, ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో అపురూపంగా మీరు స్నేహాన్ని రక్షించుకుంటూ వస్తున్నారు చూడండి, దానికి ముందు మీకు జేజేలు చెప్పాల్సిందే. రమేష్ అరవింద మనకి సందేశం పంపించారు, 25 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అండి మాది అంటున్నారు, బేగం బజార్ హైదరాబాద్ నుండి మనకి పంపించారు. కిరణ్మయి రాస్తున్నారు, 45 సంవత్సరాల కిరణ్మయితో 45 సంవత్సరాల స్నేహం అంటున్నారు మనకి కోటి గారు, మనకి మా జూబ్లీ హిల్స్ నుంచి సందేశం పంపించారు. అలాగే వరంగల్ కాశీబుగ్గు నుండి దాసి రామచంద్రం గారు పంపిస్తున్నారు, ఆయన ఏమంటున్నారు, మా స్నేహం చెడ్డి నుండి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది, నా స్నేహితుడి పేరు సారంగపాణి, నా పేరు రామచంద్రం. చాలా సంతోషం అండి. మరి నా ఫ్రెండ్ పేరు ఖాదర్ భాష, మేము 30 సంవత్సరాలుగా స్నేహితులం అంటున్నారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. అలాగే చింత శ్రీనివాస్ గారు రాస్తున్నారు, రాజు నా మిత్రుడు, 21 సంవత్సరాల నుండి నేను వారి స్నేహితుడు అంటున్నారు. ఎంత గొప్ప విషయం, 5th క్లాస్ నుండి సుధాకర్ నా బెస్ట్ ఫ్రెండ్, 35 సంవత్సరాలుగా మేము స్నేహితులం అంటున్నారు, రాము గారు బల్కంపేట్ నుండి. అలాగే ఆయిషా రోషన్, 25 సంవత్సరాలుగా మేమందరం స్నేహితులం అంటున్నారు, అపర్ణ గారు బెంగళూరు నుండి సందేశం పంపించారు. అలాగే నా చిన్ననాటి స్నేహితురాలు పద్మ, 1970 నుండి 56 సంవత్సరాల స్నేహం మాది అంటున్నారు, రమణి గారు సికింద్రాబాద్ నుండి. ఇంకేంటి మేడం, ఇంకొక 4 సంవత్సరాల్లో మీరు మీ స్నేహానికి షష్టి పూర్తి కూడా చేసేసుకోవచ్చు. అలాగే మాకు 1972 నుండి మా స్నేహం ఉంది అంటున్నారు, గంగాధర్ ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, గంగాధర్ గారితో వారి స్నేహం అంట, ఎంత గొప్ప విషయం. అలాగే చోడవరపు రమాదేవి గీతానగర్ మనకి సందేశం పంపించారు, ప్రశ్న చాలా బాగుంది, నాకు కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాం అంటున్నారు. మరి శ్రీనివాస్, సుధాకర్, రమేష్ ముగ్గురు నా చిన్ననాటి స్నేహితులు, దాదాపు 45 సంవత్సరాల స్నేహం అంటున్నారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, పంపించిన వాళ్ళు మళ్ళీ పంపించకండి, నేను అందరి పేర్లు చదువుతాను ఈ పాట తర్వాత.

పెళ్లి పందిరి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మనో ఆలపించిన దోస్త్ మేరా దోస్త్ పాటు విన్నారు. చాలామంది సందేశాలు పంపిస్తున్నారు, మా చిన్ననాటి స్నేహాన్ని మరొక్కసారి వివిధ భారతి వేదికగా మాకు గుర్తు చేశారు. చాలా సంతోషం అంటూ ఎన్నో సందేశాలు వస్తున్నాయి. ఇక మన తర్వాత సందేశం వచ్చింది మా బాల్య స్నేహితుడు మా మేనమామ కొడుకు శ్రీనివాసరావు లేట్. దాదాపు 54 సంవత్సరాలుగా మా స్నేహం ఉందంటున్నారు పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుండి. అలాగే నాగనాథ్ గుప్తా గారు మనకి ఒక సందేశం పంపించారు, 62 సంవత్సరాల స్నేహం అమ్మ మాది. ఆ స్నేహితుడి పేరు అర్జున్, 3వ తరగతి నుండి నా క్లాస్మేట్. ఇప్పటికీ కూడా రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం. ఎంత గొప్ప విషయం సార్. ఇలాంటి వాళ్ళు వింటూ ఉంటే మాకెంతో ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి మనకు సందేశం పంపించారు, ఏంటంటే నా స్నేహితుడు పేరు ఫరీద్, మేము ఎప్పుడు షో టైంలో కలిసే పాల్గొంటాము, ఇద్దరం కలిసే పేర్లు పంపిస్తాము, అది సంగతి. అందుకే రాకేష్ ఫరీద్ నందిపేట నుండి వీళ్ళ స్నేహానికి 16 ఏళ్ళుట, అంటే స్వీట్ 16, చాలా మంచి విషయం. ఇక శ్రీనివాసరావు కోదాడ్ నుండి పంపిస్తున్నారు, షేక్ ముహీద్దీన్ మస్తాన్ సుభాని జహీర్, 40 ఏళ్ళుగా నా స్నేహితులు అంటున్నారు. అలాగే రాధ గారు మనకి సందేశం పంపించారు, 6 నుండి. కుమారస్వామి గారు నాకు చిన్నప్పటి నుండి స్నేహం, మేమిద్దరం కలిసే ఉంటాము అంటున్నారు. ఇక 42 సంవత్సరాల నుంచి సలీంతో నా స్నేహం అంటున్నారు, నిర్మల్ జిల్లా నుండి మేరా సాయిలు. ఇక బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మనకు సందేశం పంపించారు, మేడం మా స్నేహం 1976 నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది, నా స్నేహితుడు పేరు జాజుల వెంకటేశ్వర్లు. ఎంత గొప్ప విషయం. ఇక పున్నా ప్రసాద్ భూదాన్ పోచంపల్లి నుండి, మా స్నేహితుని పేరు మహేందర్. చిరంజీవి మరియు శేఖర్ వీళ్ళతో నా స్నేహం 1వ తరగతి నుండి ఇప్పటి వరకు 35 సంవత్సరాలు మా స్నేహం అంటున్నారు. అలాగే జైనుద్దీన్ గారు మనకు సందేశం పంపించారు, బాల్యంలో అనేక మంది స్నేహితులు ఉన్నారు కానీ ఒకే వ్యక్తి అత్యంత ముఖ్యమైన స్నేహితురాలు, పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి నా భాగస్వామి శ్రీమతి స్నేహభాను జైనుద్దీన్ అంటున్నారు. చాలా సంతోషం అండి, గొప్ప విషయం కదా. ఫేస్బుక్ ద్వారా మళ్ళీ కలుసుకున్నాం, మా స్నేహానికి 35 సంవత్సరాలు అంటున్నారు ఎస్వి సత్యనారాయణ శ్రీధర్, వాళ్ళ స్నేహితుల పేర్లు. ఇది మనకి పంపించిన వాళ్ళు శేషగిరి గారు మియాపూర్ నుండి. అలాగే సాయిలు అన్నేల్ దాస్ పోసెట్టి, అలాగే పోతుల సాయిలు రమాగౌడ్, మా స్నేహం 55 సంవత్సరాలు అంటున్నారు. చిలుక నారాయణ గారు జానకంపేట నుండి, ఎంత గొప్ప విషయం. అలాగే నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత గారు మనకు సందేశం పంపించారు, నరసింహ శ్రీనివాసులు వెంకటరెడ్డి మేము ముగ్గురు ఇప్పటి వరకు వేరువేరు దగ్గర ఉన్నా కనీసం 2-3 రోజులకోసారి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకుంటాము, యోగక్షేమాలు తెలుసుకుంటామంటున్నారు. మంచి ప్రశ్న అడిగారంటున్నారు, చాలా సంతోషం అండి. మరి ఒక్కసారి మన చిన్ననాటి జ్ఞాపకాలకు అలా వెళ్తే ఇంకా ఎంత బాగుంటుంది కదా. అలాగే మనకి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు పంపించారు, మాది 50 ఏళ్ల స్నేహం, మా స్నేహితుల పేరు రాజేశ్వర్ అంటున్నారు. చాలామంది ఇంకా చాలా చాలా, నా బాల్య స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతోంది, 40 సంవత్సరాలు మా స్నేహం అంటున్నారు శ్రీనివాసరావు గారితో. మనకి అప్పలరాజు పెడన నుండి పంపించారు, నా చిన్న చిన్ననాటి స్నేహితుడి పేరు అజిత్ అంటున్నారు గజ్వేల్ నుండి. సేర్ల వెంకటేష్, వారు ధనవంతులు అయినా సరే నన్ను అమితంగా ప్రేమిస్తారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. స్నేహంలో ధనవంతులు పేదవాళ్ళు అనేది ఏమీ ఉండదండి, స్నేహంలో అందరూ గొప్పవాళ్లే. స్నేహితులు అంటేనే అందరూ గొప్పవాళ్ళని చెప్పుకోవాలి. ఇక చాలామంది

0: సందేశాలు పంపిస్తున్నారు, ఇంతమంది సందేశాలు కష్టమే. శ్రీనివాస్ గౌడ్ గారు 60 ఇయర్స్ మా ఫ్రెండ్షిప్ అంటున్నారు, చాలా గొప్ప విషయం, కోటి హైదరాబాద్ నుండి పంపించారు. అలాగే డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి పంపించారు, 55 సంవత్సరాల నుండి మా స్నేహం నడుస్తుంది. టి సత్యనారాయణ గారు నా ఫ్రెండ్. అలాగే ఒకరు పంపించారు మనకి, నా వయసు 75 సంవత్సరాలండి, నా ఫ్రెండ్ గ్లెన్ షెడ్, ఆయనకి 65 సంవత్సరాలు అంటున్నారు. ఎస్కే జానీ బంజారా హిల్స్ నుండి పంపించారు, చాలా మంచి విషయం. మరి అమ్మని కుర్తి నుండి లక్ష్మీనారాయణ గారు మనకు సందేశం పంపిస్తున్నారు, మా బాల్యమిత్రుల స్నేహం 40 ఇయర్స్ మేడం, ఇప్పటి వరకు కూడా మేమంతా చక్కగా నిక్కర్ దోస్తులు, మేమంతా కలిసే ఉన్నామంటున్నారు. ఎంత అసలు ఇవన్నీ చదువుతుంటే నాకే ఎంత సంతోషంగా ఉందో, మరి రాస్తున్నా మీకందరికీ ఎంత సంతోషంగా ఉండి ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ 5th to 10th class వరకు కలిసి చదువుకున్నాం ఇద్దరం, నాగ జయంతి. వాళ్ళ నెంబర్స్ లేవు కానీ అప్పుడప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తానంటున్నారు. మా స్నేహం 40 ఇయర్స్ అంటున్నారు. అబ్బా అసలు ఇన్ని సందేశాలతో నేను ఉబ్బి తబ్బి అయిపోయానని చెప్పాలి. ఒక భాస్కర్ గారు మనకు సందేశం పంపించారు, 70 సంవత్సరాల నుండి మా స్నేహం నిర్వినామంగా కొనసాగుతోంది అంటున్నారు. అసలు మీ అందరి సందేశాలతో నాకు కడుపు నిండిపోయిందనే చెప్పాలి, ఎందుకంటే అంత బాగున్నాయి, అంత ఆత్మీయంగా ఉన్నాయి మీ సందేశాలు. చివరిగా వచ్చింది మనకు ఒక సందేశం, 50 ఏళ్ల స్నేహం మాది అంటున్నారు ఖమ్మంలో శేషు గారితో. చంద్రకళ గారు ధీకొండ నుండి ఒక అద్భుతమైన కవిత కూడా రాసి పంపించారు, సమయాభావం వల్ల నేను అది చదవలేను. కానీ ఈరోజు షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:59 దాటి 30 సెకండ్లు. 2 గంటలకి మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. మరి ఈరోజు 2:15 ఒక అద్భుతమైన శక్తిశీలిలో ఒక అద్భుతమైన అంశం గురించి మాట్లాడబోతున్నాను. మరి వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చివరిగా మనకు వచ్చింది నాగరాజ్ నాన్వతి సైనిక్పురి నుండి, 40 ఇయర్స్ అండి మా స్నేహం, గాడ్ బ్లెస్ యూ అంటున్నారు. చాలా సంతోషం అండి మీ ఆశీర్వాదాలకి, థ్యాంక్ యూ.
1: बीस साल तक की एशियन एथलेटिक्स चैंपियनशिप्स में खवातीन की 100 मीटर दौड़ में कांसे का तमगा हासिल किया है. इसी के साथ खबरों का यह बुलेटिन खत्म हुआ.
2: गुड आफ्टरनून, दिस इज आकाशवाणी एंड आई एम वल्सा विलियम्स विद द मिड डे न्यूज. The headlines. Supreme Court directs all high courts to pronounce judgment within 3 months of reserving order. Education Minister Dharmendra Pradhan assures strict action against examination mafias and protection for deserving students. PM Surya Ghar scheme achieves major milestone as 40 lakh households embrace rooftop solar. IMD predicts below normal monsoon rainfall in the country and above normal heatwave conditions in several states during June. And Indian sprinter Nipam wins bronze in women's 100 meter at under 20 Asian Athletics Championships in Hong Kong. The Supreme Court today directed all high courts across the country to pronounce judgments within 3 months of reserving them. We have a report.
3: The Apex Court also noted that delays in the delivery of judgments can cause irreparable harm to the litigants, underlining that faster decisions are required in cases of personal liberty. A bench comprising Chief Justice Suryakant and Justice Joy Mallya Bagchi said that orders in the bail applications should be pronounced the same day, and if they are reserved, they must be pronounced and uploaded the next day. Issuing a slew of directions, the top court said that order of the bail or sentence suspension should be communicated to the jail authorities as soon as it is pronounced, and the under-trial convict should be released preferably the same day or at the most the next day. Jigyasa Pandey, Akashwani News, Delhi.
2: Union Education Minister Dharmendra Pradhan today said the incident of paper leak was extremely unfortunate and should not have happened. In an exclusive interview with DD News, Mr. Pradhan assured that the re-examination process will be conducted in a proper and systematic manner without any errors. He also appealed for everyone's cooperation in carrying out the task smoothly.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ మరొకసారి శుభ మధ్యాహ్నం. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. మన తెలంగాణ రాష్ట్రమంతా మహిళలకి పండగ వాతావరణం. అవునా? అది మీరు గ్రామాల్లో గమనిస్తున్నారా? ఎందుకంటే ఈ నెల May 25 నుండి 31 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు జరుపుకుంటున్నాం. మహిళా సాధికారత, అక్షరాభివృద్ధి లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గ్రామాల్లో, పట్టణాల్లో. అయితే ఈ సందర్భంగా ఈరోజు మన శక్తిశీలిలో మరింత ఆసక్తికరంగా ఒక అంశం గురించి మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. నాణ్యతే బ్రాండ్, ఆత్మవిశ్వాసమే పెట్టుబడి అంటూ సాగిపోతున్న మహిళా శక్తి గురించి మరింత ప్రత్యేకంగా ముస్తాబై వచ్చింది ఈనాటి మన శక్తిశీలి. ఇంతకీ ఎవరు ఆ మహిళా శక్తి?

0: ఏంటి వారు సాధిస్తున్న ఘనత, ఎందుకు ఈరోజు మనం శక్తిశీల్లో వారి గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ విషయాలన్నీ చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఏంటి అంత ప్రత్యేకం అంటూ అప్పుడే మనకి సందేశాలు రావడం మొదలయ్యాయి. మరి నిజంగా ప్రత్యేకమే. వారాంతపు సంత నుండి అంతర్జాతీయ మార్కెట్ల వరకు వారి ప్రయాణం ఎంతో ఆసక్తికర విషయాలు. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఒక చోటికి వెళ్ళాలి. అది ఎక్కడో తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా పెబ్బేరుకు వెళ్ళాలి. మరి శ్రోతలందరూ సిద్ధమైపోయారా? వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో నా ద్వారా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరి వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

నీ స్నేహం చిత్రం నుండి ఉష ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈరోజు గాయని ఉషా గారి పుట్టినరోజు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి మేమందరం సిద్ధంగా ఉన్నామంటూ మనకి సందేశాలు వచ్చేసాయి. శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక ప్రత్యేకమైన మహిళా శక్తి నిర్వహిస్తున్న కార్యక్రమం గురించి. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎస్హెచ్జీస్ అంటారు, వారు రైతు ఉత్పత్తి ధరల సంఘాలతో కలిసి గ్రామీణ ఆర్థిక రూపురేఖల్ని మార్చేస్తున్నారు. అవును, ఈ మహిళా సంఘాలు గ్రామీణ రూపురేఖల్ని ఎలా మారుస్తున్నాయి, అదెలా అంటే దానికి సమాధానం బేనిషాన్ అనే ఒక బ్రాండ్. బేనిషాన్ అనే ఒక బ్రాండ్, ఒక భరోసాని వారు మొత్తం గ్రామాల్లో, పట్టణాల్లో, దేశంలో, అంతర్జాతీయంగా కూడా ఆ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు. బేనిషాన్ అంటే సాధారణంగా మచ్చలేనిది, మేలైనది అని అర్థం. మరి బేనిషాన్ బ్రాండ్తో అంతటి మార్పుని ఎలా తీసుకొస్తున్నారు ఈ మహిళా సంఘాలు, ఆ విషయాలని మాట్లాడుకుందాం మన శక్తిశీలిలో.

0: గోదావరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, రచన వేటూరి సుందరరామూర్తి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:30 దాటి 15 సెకండ్లు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. తెలంగాణ రాష్ట్రంలో 30 జిల్లాల్లో విస్తరించి ఉన్న 84 రైతు సంఘాలతో కలిసి ఈ మహిళా సంఘాలన్నీ బేనిషాన్ ఫెడరేషన్ని ఏర్పాటు చేశాయి. అది ఒక బ్రాండ్ అన్నమాట, ఒక సంస్థను ఏర్పాటు చేశాయి. అయితే వీరు ఏం చేస్తున్నారు ఆ సంస్థ ద్వారా అంటే, ఇది ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది, పూర్తిగా మహిళల అండదండలతో నడుస్తున్న నెట్వర్క్ ఆ సంస్థ. వీరు ఏం చేస్తున్నారంటే, చిన్నకారు సన్నకారు రైతుల్ని నేరుగా అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేస్తున్నారు వారి బేనిషాన్ సంస్థ ద్వారా. మన గ్రామీణ దేశీయ మార్కెట్ల్ని గ్లోబల్ మార్కెట్స్తో అంతర్జాతీయంగా అనుసంధానం చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. మధ్యవర్తుల దోపిడీకి ఏమాత్రం తావు లేకుండా ఒక అత్యుత్తమ వ్యవస్థ అదే బేనిషాన్ని ఏర్పాటు చేసిన ఘనత మన పెబ్బేరు మహిళా సంఘాలదే. మరిన్ని విషయాలు చెప్పుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అవునన్నా కాదన్నా ఈ చిత్రం నుండి. చిత్ర మల్లికార్జున్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, రచన కులశేఖర్. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:36 దాటి 36 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీలిలో పెబ్బేరు గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు స్థాపించిన బేనిషాన్ సంస్థ ఎంతటి అద్భుతాలను చేస్తుందో మాట్లాడుకుంటున్నాం. గ్రామీణ శాస్త్రీయ వ్యవసాయం ఉమ్మడి మార్కెటింగ్ పద్ధతులతో తెలంగాణ పంటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేశారు ఈ మహిళా శక్తి. ఊహించండి, ఒక గ్రామ వారాంతపు సంత నుండి 463 కోట్ల వ్యాపారం చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. అంతవరకు వారి ప్రయాణం చూసి అందరూ ఆశ్చర్యపోయారట. నిజమే, మన ఊళ్ళలో గ్రామాల్లో వారాంతపు సంతలో మనం పండించిన సరుకును తీసుకువెళ్ళి అమ్మడం, డబ్బులు చేసుకొని వెనక్కి తెచ్చుకోవడం, అలాంటి పరిస్థితి నుండి అంతర్జాతీయంగా కోట్లలో వ్యాపారం చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అందుకని చెప్పాను కదా, ఈరోజు మన మహిళా శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం, అది ఎంతో ఆసక్తిగా ఉంటుంది అని అన్నాను. మరి ఇంకా వీరు ఏం చేశారంటే, చిన్నకారు రైతుల నుండి ఎంతమందో తెలుసా, 1,10,000కు పైగా చిన్న సన్నకారు రైతులకి అండగా నిలుస్తూ పంట అమ్మిన 2-3 రోజుల్లోనే మొత్తం డబ్బులంతా చేతికొచ్చేలా చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. ఉత్తిగా అండగా నిలవడమే కాదు, 15-20% వరకు ఆ రైతులకు అదనపు లాభాల్ని కూడా చేకూరుస్తున్నారు ఈ మహిళా సంఘాలు. మరి రైతన్నలకి ఇక సంబరమే కదా చెప్పుకోవాలా. ఇంకా వీరు ఎన్నో మరిన్ని ఆసక్తికర విషయాలు, ఆసక్తికర సంగతులు చేస్తున్నారు ఈ బేనిషాన్ సంస్థ ద్వారా, అవన్నీ కూడా మాట్లాడుకుందాం.

0: ఘర్షణ చిత్రం నుండి శ్రీనివాస్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హారిస్ జయరాజ్, రచన కులశేఖర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:44 దాటి 52 సెకండ్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

マネジェネレンジェネ。శక్తిశీల్ కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు శక్తిశీల్లో పెబ్బేరు గ్రామానికి సంబంధించిన మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న బేనిషాన్ సంస్థ వారు చేస్తున్న అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నాం. కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా అగ్రి ఎంటర్ప్రెనర్స్గా, వ్యవసాయ వ్యాపారవేత్తలుగా, సప్లై చైన్ మేనేజర్స్గా, అంతర్జాతీయ ఎగుమతిదారులుగా ఎదిగి అందరినీ అబ్బురపరుస్తున్నారు మన తెలంగాణ మహిళా శక్తి. వాళ్ళందరికీ ఒకటే సూత్రం, అందరూ కలిసి ఒకే మాట, అదే ఏంటంటే నాణ్యత. క్వాలిటీకి అస్సలు కాంప్రమైజ్ కాకుండా నాణ్యతే తమ బ్రాండ్కి మారుపేరుగా, అదే బేనిషాన్కి మారుపేరుగా, ఆత్మవిశ్వాసమే తమ పెట్టుబడి అంటున్న ఈ మహిళా శక్తికి సాహో చెప్పాల్సిందే. అంతా శాస్త్రీయంగా జరిగే ఈ ఎగుమతిలో పంట కోతలు కోయడం, పళ్లను గ్రేడింగ్ చేయడం, అక్కడి నుండి అంతర్జాతీయ ప్యాకింగ్ వరకు అన్నింట అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు. వీరు వాటన్నిట్లోనూ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట ఈ మహిళా సంఘాలకి చెందిన మహిళామణులందరూ. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, ఇది కేవలం మామిడి పళ్ళు వరకే పరిమితం కాలేదు, ఇంకా ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తామంటున్నారు ఈ మహిళా శక్తి. మరి మనం కూడా వేచి చూద్దాం వారు ఇంకెన్ని అద్భుతాలు చేయబోతున్నారో, చేసి చూపించబోతున్నారో.

కళ్యాణ వైభోగమే చిత్రం నుండి చిన్మయ్యి శ్రీపాద అలపించిన పాట విన్నారు. సంగీతం కళ్యాణ్ కోడూరి, రచన లక్ష్మీ భూపాల్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పల్లెల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, జీవనోపాధిని, మహిళా సాధికారతని అందిస్తున్నారు గ్లోబల్ వేదికపై తెలంగాణ గ్రామీణ శక్తిని సగర్వంగా చాటుతూ ఈ మహిళా సంఘాలన్నీ. ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తూ మహిళా సంఘాలకి నిలుస్తున్న ఈ మహిళా సంఘాలకి అందరం జేజేలు చెప్పాల్సిందే. మహిళలు ఏదైనా సాధించగలరు అంటూ పల్లెల ముఖ చిత్రాన్ని మారుస్తున్న ఈ పెబ్బేరు మహిళా సంఘాలు మరెన్నో మైలురాళ్ళని చేరుకోవాలని అనేకానేక శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: వకీల్ సాబ్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది. ఇవాళ్టి శక్తిశీలి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొకసారి మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. అంతవరకు నమస్కారం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ ల సమయం 3 గంటలు దాటి 10 సెకండ్లు అవుతోంది. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: आप सुन रहे हैं विविध भारती सेवा देश की सुरीली धड़कन. कार्यक्रम है हेलो सहेली.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా పెళ్లి చేసుకుందాం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం కోటి.

చిత్రసీమలో తర్వాత పాట ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిరియాల పడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కీజీ మేయర్.

తర్వాత పాట పౌర్ణమి. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: చిత్రసీమలో తర్వాత పాట చిత్రలహరి. ఈ చిత్రం కోసం సుదర్శన్ అశోక్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

రఘువరన్ బీటెక్ ఈ చిత్రం కోసం ఎస్ జానకి మరియు దీపు ఆలపించిన రామ జోగేశాస్త్రి గీతం సంగీతం అనిరుద్ధ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 MHz పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట గీతా గోవిందం. ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం గోపీ సుందర్.

చిత్రసీమలో తర్వాత పాట సత్యం. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన కందికొండ గీతం సంగీతం చక్రి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమల తర్వాత పాట లక్కీ భాస్కర్. ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా, శ్వేతామోహన్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

శుభాకాంక్షలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రేణుక ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్ మరియు కోటి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మన శంకరవారి ప్రసాద్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతమోహన్ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం భీమ్స్ సిసిరోలియో.

0: నీకుమే నత్తయ్యేలా, మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరే వెయ్యాలా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: డమరుకం ఈ చిత్రం కోసం గోపికా పూర్ణిమ అలపించిన చంద్రబోసు గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమలో తర్వాత పాట రాజాసాబ్. ఈ చిత్రం కోసం విశాల్ మెహ్రా, శృతి రంజని ఆలపించిన కృష్ణకాంత్ గీతం. సంగీతం ఎస్ఎస్ తమన్.

0: చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

0: అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం,
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విన్నాం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 MHz పై ఇప్పుడొక దేశభక్తి గీతం విన్నాం. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: In IPL cricket, Gujarat Titans will clash with Rajasthan Royals in qualifier 2 match in New Chandigarh this evening. The match will start at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 ప్రాంతీయ వార్తలు వినే ముందు కొన్ని ప్రకటనలు.

0: टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్న తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. కొమరం భీం స్ఫూర్తితో దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను ఈరోజు మంత్రి సీతక్క ప్రారంభించారు. దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని, కుమరం భీం స్ఫూర్తిగా ఆదివాసీల హక్కుల రక్షణకు కట్టుబడి ఉందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కుమరం భీం పుట్టిన ఊరు రౌటసంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి ఎంతో గొప్పదని, కుమరం భీం పోరాట స్ఫూర్తిగా దాన్ని కాపాడుకోవాలని అన్నారు.
1: కుమరం భీం జీ కే విచారో ఔర్ ఉన్కే ఆదర్శో కో నయి పీఢీ తక్ మత్లబ్ నౌజవానో తక్ పహుంచాయే. ఆజ్ కా యా గ్రామోత్సవ్ ఇసీ దిశా మే ఏక్ బేహద్ సరాహనీ ఔర్ సార్థక్ ప్రయాస్ హై. ముజే యా జాన్ కర్ కే అత్యంత ప్రసన్నతా హో రహీ హై. గావో కే సర్వాంగీణ వికాస్, హమారీ పారంపరిక శిక్షా, స్వాస్థ్య ఔర్ సామాజిక చేతనా కో బఢావా దియా జా రహా హై.
0: యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్తో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, దేశంలో జరుగుతున్న మొత్తం యాసంగి వరి సేకరణలో తెలంగాణ వాటా 60% ఉందని మంత్రి తెలియజేశారు. సీజన్ ముగిసే నాటికి ఇది 75% చేరుకుంటుందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్య అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి విడతగా 100 ఇళ్ల నిర్మాణానికి ఇటీవల జరిగిన రాష్ట కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూపొందించిన పలు నమూనా డిజైన్లను పరిశీలించి పలు మార్పులు సూచనలు చేశారు. మహిళలను కోటీశ్వరులను చేసే దిశలో రాష్ట ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్బంగా మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ బై విమెన్ నినాదం మార్కెట్ను శాసించాలని సీతక్క చెప్పారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంకు పాస్బుక్లు మాత్రమే కాకుండా పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ప్రతిభకు, ఆలోచనలకు వ్యాపార కళలను సాకారం చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. బిట్స్ పిల్లని టీ హబ్ భాగస్వామ్యంతో 2 ప్రత్యేక ఇన్క్యుబేటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఇన్క్యుబేటర్కు 10 కోట్ల 70 లక్షల రూపాయలు కేటాయించామని, 300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని సీతక్క చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్న బకాయిల్లో తొలి విడతగా 2,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిల మొత్తాన్ని 100%

0: చెల్లించారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 2025 మే వరకు పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించారు. 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈరోజు తొలి విడత బకాయిలు విడుదల చేసింది. ప్రభుత్వోద్యోగాలు సాధించాలనే తెలంగాణ యువత ఆశలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వివిధ పోటీ పరీక్షల్లో యువత విజయం సాధించే దిశగా కావలసిన మెళకువలను, శిక్షణను ఉచితంగా అందిస్తూ మేధో తెలంగాణ సాధన దిశగా పయనిస్తోందని, దీనికోసం పోటీ పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల పుస్తకాలను యువతకు అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ పైన సాధికారత సాధించేలాగా వార్షిక 2025 ప్రత్యేక సంచికను మంత్రి ఆవిష్కరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుల శ్రీధర్బాబు చెప్పారు. మంథన్లోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రి ఈరోజు సందర్శించారు. రాష్ట సమాచార ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సమాచార కమిషనర్లు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీఐ కార్యకలాపాల గురించి ముఖ్యమంత్రికి వారు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే గురువులు నాణ్యమైన విద్య అందిస్తున్నారని క్రీడా పాడి పరిశ్రమ అభివృద్ది మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో పీఆర్టీఓ ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు.
1: నెక్స్ట్ స్టెప్ ఇంటర్మీడియట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్? ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్. ఈ 10th తర్వాత మీరు చేసే నెక్స్ట్ అడుగు మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను చిన్నాడుతో కోరుతా ఉన్నా, మీరు విధిగా మీరు క్లాస్ టీచర్ల మాట, ఇంట్లో పేరెంట్స్ మాట విని 6 సంవత్సరాలు మీరు చదివితే, శ్రద్ధ వహిస్తే, చదివే సర్వస్వం అనుకుంటే మిగతా మీ జీవితం అంతా సుఖమయం అవుతుంది.
0: రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ది ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పలు మహిళా సంఘాలకు 40 కోట్లకు పైగా విలువైన చెక్కులను ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి అందజేసిన అనంతరం మాట్లాడుతూ,
2: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు స్ఫూర్తి నింపడానికి, మహిళలకు చైతన్యం నింపడానికి, మహిళలను అధికంగా ఎగడానికి, మహిళలకు అన్ని అవకాశాలు అందుకూర్చాలని చెప్పి అందుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి కృషి మీరందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 57,000 కోట్ల రూపాయలు బ్యాంకు లీకేజ్ తో ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఇప్పించే కార్యక్రమం చేసుకోవాలి.
0: నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర విభాగం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రామ్ ఈ విషయం తెలియజేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. అలాగే 2 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని కొన్ని ఉత్తర తూర్పు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలాశయంలోకి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. 2 రోజులుగా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలోకి 880 క్యూసెక్ల నీరు చేరుతోంది. ఇసుక ట్రాక్టర్లను కూడా ధాన్యం రవాణాకు వినియోగించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆయన ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలియజేశారు. జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసినట్లు ఆయన వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూడకుండా వ్యాపార రంగంలో అడుగుపెట్టి స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపారవేత్తల అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. తడిసిన మొక్కజొన్న నిల్వల వివరాలను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు సెక్టర్ స్కిల్ కౌన్సిలింగ్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఈరోజు ఎంపీడీఓలతో సమీక్షలో తెలియజేశారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్ 2026 శిబిరంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశేషాలు మరొకసారి. కొమురం భీమ్ స్ఫూర్తితో దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాసంగి వరిసే

0: కరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మహిళా పారిశ్రామికతల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాలను హైదరాబాద్ బంజారా భవన్లో ఈ రోజు మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రసార విశేషాలలో భాగంగా ముందుగా ఈ పుట ప్రసారంలో 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతంలో డి సదయ్య బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో వేసవిలో వరి మరియు మొక్కజొన్న సాగులో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. అనంతరం యాసంగి వరి మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు. షాయంపేట గ్రామ రైతు దయనంపల్లి పాపయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. అనంతరం 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. 9:00 న్యూస్ 8:00, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైఫ్ స్కిల్స్పై 4 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ మాడిశెట్టి నరసింహస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సాంకేతికతలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా 1 జూన్ నుండి 4 తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హతతో పాటు 18 నుండి 30 సంవత్సరాల వయసు గల యువతీ యువకుల దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే సాధారణ సాంకేతిక యుగం ప్రస్తుతం ప్రత్యేకంగా ఏఐ యుగంగా రూపాంతరం చెందుతున్నదని, ప్రతి వ్యక్తి జీవితంలో ఏఐ ముఖ్య పాత్ర సంతరించుకుంటున్నదని ఆయన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు హన్మకొండ లష్కర్ బజార్లోని బీసీ స్టడీ సర్కిల్లో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తులో విద్యార్హతలు ఫోటోతో సంప్రదించాలని, మరిన్ని వివరాలకు 0870257112 సంప్రదించాలని ఆయన కోరారు. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తీర్చకపోతే మీరు ఆర్బిఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బిఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బిఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
7: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
8: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
9: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: సందర్భం ఏదైనా,
5: శుభకార్యం మరేదైనా,
4: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
5: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
4: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
5: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
4: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
6: సమాచార దర్శిని విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీతం వింటారు. ఈనాటి జానపద సంగీతంలో డి సదయ్య బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

నల్లకురులకు తెల్ల మల్లెలు తెస్తీ, ఒయ్యారి నడుముకు ఒడ్డానము తెస్తి, ఒడ్డానము నీ నల్ల కురులకు తెల్ల మల్లెలు తెస్తి, ఒయ్యారి నడుముకు

మీరింతవరకు జానపద సంగీతంలో డి సదయ్య బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీతం సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.

0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 12,256 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ వంటి పలు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థులు గణితం లేదా స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 1 August 2026 నాటికి పోస్టును బట్టి 18 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. Tier 1, Tier 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ June 22, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత సంచార నిగమ లిమిటెడ్ BSNL డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ కేడర్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ సర్కిల్లో 2 ఖాళీలను, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1 ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 3 July 2026 నాటికి 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bsnl.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ July 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని Tier 3 KGBVలలో ఖాళీగా ఉన్న 352 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 16 ప్రిన్సిపల్ ఖాళీలను, 98 PGT ఖాళీలను, 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఖాళీలను, 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, UGDEP లేదా BPED లేదా MPED 50% మార్కులతో డిగ్రీ, పీజీ, బీఈడి, APTET లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 2025 July 1 నాటికి కనీసంగా 18 ఏళ్ళు నుండి గరిష్టంగా 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. చిరునామా మరొకసారి kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ July 5, 2026.
4: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలం చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని దామాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లో భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన G7, G13 బార్డర్ అవుట్పోస్టులను ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జెట్ సెక్యూరిటీ గ్రిడ్ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. రైతులకు విత్తనాల లభ్యత నిర్ధారించడానికి 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తనాల నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2 రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 రైతులు ఐడీలను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్ల బజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్ధారించాల్సిన అవసరంను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు అత్యున్నత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలియజేశారు.
1: LPG ka production, it also depends on the optimization activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also giving the part of the pool for C3, C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
0: దేశంలో ఎక్కడ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు, డ్రైఅవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ధి నమోదు కాగా మరో 156 జిల్లాల్లో 30% కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలలోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యతారాహిత్యంపై సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి

0: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్తో పాటు ఈ అంశానికి సంబంధించి దాఖలైన పలు అభ్యర్థనలను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరథేల్తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి స్పందిస్తూ ప్రభుత్వం యువత భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనతో ఉందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారత్ను ఒక సూపర్ పవర్గా, ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటీలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవా సే సమృద్ది ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ, గ్రామాల్లోని సిఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికే తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థల యాప్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో పొగాకు రహిత నిబంధనల అమలును, పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విద్యా సంస్థలు తమకు తాముగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి, నివేదికలు సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పొగాకు రహిత మార్గదర్శకాల అమలును పర్యవేక్షించడం, పొగాకు నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పుణ్యసలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, యువతను పొగాకు నికోటిన్ వ్యసనాల హానికరమైన ప్రభావాల నుంచి రక్షించడంలో ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిబిఎస్ఈ తన పోస్ట్ రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ను ఇప్పుడు 1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది. దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈరోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా, ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరారని లక్ష్యంగా పెట్టుకోగా, గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో వేసవిలో వరి మరియు మొక్కజొన్న సాగులో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య.
1: ప్రస్తుతం యాసంగి పంటలు, ముఖ్యంగా వరి అలాగే మొక్కజొన్న పంటలలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి వివరించడానికి డాక్టర్ ఆర్ శ్రావణ్ కుమార్, సీనియర్ సైంటిస్ట్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి మన స్టూడియోకి విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుదాం. సార్ నమస్తే.
2: నమస్కారం సార్.
1: చెప్పండి, ఇప్పుడు వరి అలాగే మొక్కజొన్న మనకు ఈ యాసంగి పంటలుగా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము వరిలో మొగిపురుగు ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది, ఈ యాజమాన్యం ఎలా చేపట్టాలి, వివరించండి.
2: ఈ యొక్క మొగిపురుగు అనేది ముఖ్యంగా వానాకాలం పంటను తక్కువగా ఆశిస్తుంది, అట్లాగే యాసంగి పంటలో చాలా ఎక్కువగా ఆశించి పంటను నష్టం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మొగిపురుగు అనేది వరిలో చాలా ప్రధానమైన పురుగు. ముఖ్యంగా దీనివల్ల పంటకి చాలా నష్టం అనేది కలగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పురుగు పంట యొక్క వివిధ దశల్లో, ముఖ్యంగా నారుమడి దశల్లో, అట్లాగే నాటు వేసిన తర్వాత పిలక దశలో, తర్వాత కంకి ఏర్పడే ముందు ఆశించి మనకి నష్టం అనేది ఎక్కువగా కలగజేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క నారుమడి దశలో ఆశించినట్లయితే ఈ యొక్క మొక్కలన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. నాటు వేసిన తర్వాత పిలక దశలో ఆశించినట్లయితే మొవ్వులు అనేది చనిపోతుంది. ముఖ్యంగా మొగిపురు యొక్క ఆడరెక్కల పురుగు ఏదైతే మనకి పసుపు రంగులో కానీ ఎండుగడ్డి రంగులో ఉంటాయో, అవి ఆకుల కొనల మీద కానీ ఒక్కొక్కసారి ఆ మొక్క యొక్క కాండం మీద గుంపులు గుంపులుగా గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. వాటి నుంచి బయటికి వచ్చిన యొక్క పురుగులు, పిల్ల పురుగులు అనేవి కాండం లోపలికి చొచ్చుకొని పోయి ఆ కాండాన్ని కత్తిరించడం వల్ల మొవ్వు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి పిలక దశలో మొవ్వు చనిపోవడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని మొగిపురుగు అని పిలవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనము ఈ యొక్క పురుగుని పిలక దశలో మనం నివారించలేకపోయినట్లయితే, నిర్లక్ష్యం చేసినట్లయితే, తర్వాత ఇది పూత దశలో ఆశించడం వల్ల మనకి ఇంకా ఎక్కువ నష్టం అనేది కలగడం జరుగుతుంది. ముఖ్యంగా పూత దశలో అంకురం ఏర్పడే దశ నుంచి ఈ పురుగు ఆశించినట్లయితే ఈ యొక్క ఏర్పడే కంకిని కత్తిరించడం వల్ల కంకిలోని గింజలన్నీ కూడా తాలు గింజలుగా అయిపోతాయి. వీటిని తెల్ల కంకులు అనేది పిలవడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క తెల్ల కంకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే మనకి గింజలు ఏర్పడడం అనేది ఉండదు, కాబట్టి గింజల సంఖ్య తగ్గిపోతుంది, కంకుల సంఖ్య తగ్గిపోతుంది, మనకు వచ్చే దిగుబడి అనేది కంప్లీట్గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అందుకని ఈ యొక్క మొగిపురుగుని మొదటి నుంచే చాలా జాగ్రత్తగా గమనించి నివారించే ప్రయత్నం అనేది చేయాలి. ముఖ్యంగా నారుమడి దశలో నారు పీకడానికి ఒక వారం 10 రోజుల ముందు ఒక ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు అనేది దొరుకుతాయి. అవి చల్లినట్లయితే మనకి యొక్క కొంతవరకు యొక్క మొగిపురుగు అనేది తక్కువగా రావడం జరుగుతుంది. అట్లాగే పిలక దశలో నాటు వేసిన తర్వాత పిలక దశలో ప్రధాన పొలంలో ఒక ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు 10 కిలోలు కానీ, లేనట్లయితే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు దొరుకుతాయి, అవి 8 కిలోలు కానీ, లేనట్లయితే క్లోరంటా నిలిప్రోల్ అనే గుళికలు దొరుకుతాయి, అవి ఎకరానికి ఒక 4 కిలోలు బురద పదంలో చల్లుకున్నట్లయితే ఈ యొక్క మొగిపురుగును కంట్రోల్ చేయవచ్చు. ఈ గుళికలు వేసినప్పటికీ కూడా అప్పటికీ మనకి ఏదైనా కొద్ది గొప్ప మనకి యొక్క మొగిపురుగు కనిపించినట్లయితే మనకి ఇతర నీళ్ల మందులు, ముఖ్యంగా ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పిలక దశలో కొంత చాలా వరకు ఈ యొక్క మొగిపురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎకరానికి ఒక 3 లింగాకర్ష బుట్టలు పెట్టి ఈ యొక్క పురుగు యొక్క ఉధృతిని గమనించుకుంటూ మనము సస్యరక్షణ

0: చర్యలు చేపట్టాలి. తిలకంకులు ఏర్పడతాయి కాబట్టి మనకి దానికంటే ముందే మనకి అంకురం ఏర్పడే దశ నుంచి చిరుపుట్ట దశలో ఈ యొక్క రెక్కల పురుగులు కానీ లేదంటే గుడ్ల సముదాయాలు కానీ నష్టం కానీ కనిపించినట్లయితే అప్పుడు కాటపైడ క్లోరిడే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కానీ క్లోరంట నిలిపిన మందు 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కొత్త మందులు టెటర్ నిలిపిన మందు 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే అది కూడా మనకి ఒక ముగింపును కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా మందులను మార్చి మార్చి వాడినట్లయితే పురుగుల్లో నిరోధక శక్తి పెరగకుండా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటిదంటే ఈ యొక్క ముగిపురుగు అనేది సరైన మనం ఎరువులు సరిగా వాడనట్లయితే పోషక యాజమాన్యం సరిగా లేనట్లయితే ఆశిస్తుంది. అట్లాగే వివిధ కారణాల వల్ల నాట్లు ఆలస్యమైనట్లయితే ముదురునారు నాటినప్పుడు ఈ యొక్క ముగిపురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి అలా వీలైనంతవరకు అలా జరగకుండా సరైన సమయంలో నాట్లు వేసినట్లయితే మన ఈ యొక్క ముగిపురుగును కొంతవరకు మనకి సమర్థవంతంగా అరికట్టవచ్చు. అట్లా మనకి మంచి దిగుబడి అనేది సాధించవచ్చు.
1: ప్రస్తుత వరిలో మరి కంకినల్లి వలన ఎట్లాంటి నష్టం కలుగుతుంది, దాన్ని ఎట్లా నివారణ చేసుకోవాలో చెప్పండి.
0: వరిలో ముఖ్యంగా కంకినల్లి అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఈ యొక్క కంకినల్లి యొక్క పిల్ల పురుగులు అట్లాగే తల్లి పురుగులు మొక్క నుంచి రసాన్ని పీల్చి నష్టం అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బెట్ట వాతావరణ పరిస్థితులు అధిక తేమ గాలిలో అధిక తేమ ఉన్నప్పుడు దీనివల్ల మనకి నష్టం అనేది ఎక్కువగా కలగడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవి ఆకుల మధ్యన భాగంలో ఆకుల మట్ట మీద పోటాకు మీద వివిధ మొక్క భాగాల్లో ఉండి వాటి నుంచి రసాన్ని పీల్చి మనకు నష్టం అనేది చేస్తాయి. ఇవి కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉండి మనకి నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనకి ఈ యొక్క కంకినల్లి వల్ల నష్టం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల నష్ట లక్షణాలు మనం గమనించినట్లయితే ఆకు మధ్యయనపై మనకి ముదురు గోధుమ రంగు కానీ కొద్దిగా నలుపు రంగులో కానీ మచ్చలు అనేది లేదంటే ఊద రంగులో కానీ మచ్చలు అనేది ఏర్పడతాయి. తర్వాత ఆకు మట్ట మీద కూడా మనకి ఇలాంటి మచ్చలు ఏర్పడడం అనేది జరుగుతుంది. పూత దశలో యొక్క పురుగు ఈ యొక్క నలి పురుగు ఆశించినట్లయితే గింజలు ఏర్పడడం అనేది చాలా ప్రభావితం కావడమనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కంకులు సరిగ్గా బయటికి రావు, అట్లాగే గింజలు సరిగ్గా ఏర్పడవు. అట్లాగే మనకి ఈ యొక్క ఈ ఏర్పడే కంకి నుంచి రసాన్ని పీల్చడం వల్ల పూత భాగాలు ప్రభావితం కావడం వల్ల వాటి మీద నల్లటి మచ్చలు అనేది మనకు కనిపిస్తాయి. ఈ యొక్క కంకినల్లి ఆశించినప్పుడు ఇంకొక పరోక్షంగా ఏంటంటే ఇంకా పొట్టకుళ్ళు తెగులు అనే శిలీంద్రం కూడా ఆశించి గింజ మచ్చ తెగులను కలిగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి గింజలు సరిగ్గా ఏర్పడవు, మనకి కొన్ని గింజలు తాళగా మారిపోవడం. సో ఈ విధంగా మనకి దిగుబడి అనేది చాలా ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. సో దీని నివారణకి ముఖ్యంగా ముందుగానే మనకి కంకులు బయటికి రాకముందే చిరుపుట్ట దశలోనే 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ స్పైరమిస్ఫిన్ అనే మందు కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కంకినల్లిని అరికట్టవచ్చు. అట్లాగే గింజమచ్చ తెగులు నివారణకి ఈ యొక్క స్పైరమిస్ఫిన్తో పాటు ప్రోపికనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కంకినల్లిని అట్లాగే గింజమచ్చ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టి మనము మంచి దిగుబడులు పొందవచ్చు.
1: ఈ వరిలో అగ్గి తెగులు యాజమాన్యం గురించి కూడా సమగ్రంగా వివరించండి.
0: యాసంగి పంటలో యొక్క ముగిపురుగు అట్లాగే కంకినల్లితో పాటు అగ్గి తెగులు అనేది చాలా ప్రధానమైన తెగులు. యాసంగి వరిని ఆశించి ఎక్కువగా మనకి దిగుబడిని నష్టం మనకి ప్రభావితం చేసే తెగులు. ఇది చాలా ప్రధానమైన తెగులు. ముఖ్యంగా ఇది వానాకాలంలో కంటే యాసంగిలో ఎక్కువగా రావడం మనకి పంటని ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా లక్షణాలు గమనించి ఈ యొక్క తెగులు నివారణ చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఈ యొక్క అగ్గి తెగులు లక్షణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఒక్కోసారి మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఒక మందు బదులు ఇంకొక మందు అనేది పిచికారి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షణాలను బట్టి మనము ఈ అగ్గి తెగులు నివారణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ యొక్క అగ్గి తెగులు అనేది ముఖ్యంగా ఆకుల మీద వస్తుంది, తర్వాత కనుపు దగ్గర, తర్వాత మెడ మనకి కంకి యొక్క మెడ దగ్గర రావడం అనేది జరుగుతుంది. అట్లా ఆ విధంగా నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది నారుమడి దశ నుంచే మనకి పంట నాశించి చాలా ఎక్కువ మొత్తంలో నష్టం అనేది కలుగజేస్తుంది. ఈ యొక్క నష్ట లక్షణాలు గమనించినట్లయితే ఆకుల మీద ముందు చిన్నగా మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలు నూలుకండ ఆకారంలో ఉండడం జరుగుతుంది. ఆ యొక్క మచ్చల చుట్టూ కూడా గోధుమ రంగులో ఉండి మధ్యలో బూడిద రంగులో మనకి ఆ యొక్క మచ్చలు అనేవి కనిపిస్తాయి. ఈ యొక్క అగ్గి తెగులు ఆశించినప్పుడు తొలి దశలో చిన్నగా ఉన్నప్పటికీ తర్వాత ఈ యొక్క ఆకుల మీద ఉన్న మచ్చలన్నీ కూడా కలిసిపోయి పెద్దగా మచ్చలు ఏర్పడతాయి. తర్వాత మనకి ఒక ఆకులన్నీ కూడా కాలిపోయినట్లుగా కనిపించడం అనేది జరుగుతుంది. దూరం నుంచి చూసినట్లయితే పంటంతా కూడా కాలిపోయినట్లుగా ఆకులన్నీ కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్లనే మనం ఈ యొక్క తెగులను అగ్గి తెగులు అనేది పిలవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క అగ్గి తెగులు అనేది

0: కణుపుల దగ్గర ఏర్పడినట్టయితే కణుపులు కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది, కణుపుల దగ్గర విరిగిపోవడం అనేది కూడా జరుగుతుంది. సో దానివల్ల మనకి కంకిలోని గింజలన్నీ కూడా సరిగ్గా ఏర్పడక మనకి దిగుబడి అనేది ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది యాసంగి పంటను ఎక్కువగా ఆశిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కన్నా తక్కువగా ఉండటం వల్ల పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు ఈ యొక్క అగ్గి తెగులు అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. చలి వల్ల మనకి మొక్క అనేది సరిగ్గా పెరగదు. సో దానివల్ల ఏమైంది, రైతు సోదరులు ఏం చేస్తారంటే ఈ యొక్క నత్రజని సంబంధించిన ఎరువులు ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. మొక్క ఎక్కువ మంచిగా పెరుగుతుంది, మంచి పంట వస్తుంది అనే ఉద్దేశంతో. కాకపోతే ఈ యొక్క నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు అనేది ఎక్కువగా వస్తుందని గుర్తుంచుకోవాలి. అందువల్ల మనకి దానికి ఏంటంటే మనకి సిఫారసు చేసిన ఎరువులు మాత్రమే వాడితే అగ్గి తెగులు అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. సో దీనికి యాజమాన్యం మనం గమనించినట్లయితే పొలం లోపల కానీ గట్ల మీద కానీ కలుపు మొక్కలు లేకుండా కలుపు నివారణ చేపట్టాలి. అట్లాగే నత్రజని సంబంధించిన ఎరువులను ఎక్కువ మోతాదులో వాడకుండా సిఫారసు వరకే వాడాలి. ఒకవేళ లక్షణాలు గమనించిన వెంటనే టెంపరీగా తాత్కాలికంగా ఎక్కువ నత్రజని ఎరువుల వాడకం అనేది తగ్గించుకోవాలి. అట్లాగే సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టి ముఖ్యంగా పొటాష్ సంబంధించిన ఎరువులను సిఫారసు మేరకు వాడినట్లయితే కొంతవరకు అగ్గి తెగులను మనం అరికట్టవచ్చు, నియంత్రించవచ్చు. అట్లాగే మనకి రసాయనిక మందులకు సంబంధించి ముఖ్యంగా కాసుగామైసిన్ అనే మందు 2.5 మిల్లీలీటర్లు కానీ, ఐసోప్రోథైలో అనే మందు 1.5 మిల్లీలీటర్లు కానీ, ట్రైసైక్లోజోల్ అనే మందు 6 గ్రాములు కానీ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ అగ్గి తెగులకు ప్రత్యేకమైన మందులు అనేది అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల మందులు ఈ యొక్క అగ్గి తెగులకు పనిచేయవు కాబట్టి ఏవైతే వాటికి నిర్దేశించబడ్డాయో ఆ రసాయనిక శిలీంద్రనాశకాలని వాడినట్లయితే ప్రయోజనం ఉంటుంది. కానీ మనకి సాధారణంగా మనకు లభ్యమయ్యే ఈ యొక్క మందులు సరిగ్గా పనిచేయవు కాబట్టి మనకి దానికి గమనించి రైతు సోదరులు నివారణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా వీటిని మార్చి పిచికారి చేసినట్లయితే మనకి ఈ యొక్క అగ్గి తెగులు అనేది సమర్థవంతంగా అరికట్టవచ్చు.
1: ఈ వేసవిలో మరొక ప్రధానమైన పంట ఏంటంటే మొక్కజొన్న. మరి దీంట్లో కత్తెర పురుగు యాజమాన్యాన్ని రైతులు ఎలా చేపట్టాలో చెప్పండి.
0: ఈ యొక్క కత్తెర పురుగు అనేది ఈ మధ్య కాలంలో ఈ యొక్క మొక్కజొన్నను విపరీతంగా ఆశించి నష్టం అనేది చేయడం మనం గమనిస్తున్నాం. మనకి పంట విత్తిన వెంటనే పంట మొక్క పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క పురుగు అనేది ఆశించడం అనేది జరుగుతుంది. తొలి దశలోనే మనకి ఈ యొక్క కత్తెర పురుగు అనేది ఆశించి మనకు నష్టం అనేది చేస్తుంది. ఈ యొక్క కత్తెర పురుగు యొక్క లార్వా దశ మనకి ఈ యొక్క మొక్కజొన్న పంటను ఆశించి నష్టం అనేది చేస్తుంది. మొదటి దశ లార్వాలు ఈ యొక్క ఆకుల మీద పత్రహారతాన్ని గోకి మనకి తినడం వల్ల మనకి ఒక తెల్లటి పొరలాగా మనకి ఆకులు కనిపిస్తాయి. 2 మరియు 3 దశ లార్వాలు ఆకు సుడులలో ఉండి రంధ్రాలు చేయడం అనేది జరుగుతుంది. సుడులు ఏర్పడిన తర్వాత ఆకు సుడుల లోపల మనకి ఇవి ఉండి నష్టం అనేది చేస్తాయి. ఈ యొక్క సుడుల నుంచి ఆకులు బయటకు వచ్చిన తర్వాత ఆకుల మీద మనకి ఒక వరుసగా రంధ్రాలు అనేది మనకి కనిపిస్తాయి, కత్తెర పురుగు యొక్క లక్షణము. దీనివల్ల ఆ సుడులలో ఉండి రంధ్రాలు చేయడము అట్లా నష్టం చేయడం వల్ల అక్కడ మొక్క కింద కత్తిరించి వేయడం వల్ల మొక్క అనేది చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఆ విధంగా గొడ్డు మొక్కలు అనేది ఏర్పడతాయి. ఈ విధంగా క్రమక్రమంగా ఈ యొక్క ఆకులని మొక్కని కూడా మొత్తం విపరీతంగా తిని నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. తర్వాత చివరి దశలో మనకి కంకులు ఏర్పడిన తర్వాత ఈ యొక్క కంకి పొరలను కూడా తొలుచుకొని లోపలికి వెళ్ళి ఈ యొక్క కంకి యొక్క గింజల్ని కూడా తిని మనకి నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి పంట విత్తుకున్నప్పటి నుంచి చివరి దాకా ఈ యొక్క కత్తెర పురుగు అనేది నష్టాన్ని కలగజేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పురుగు. దీనికోసం చాలామంది రైతులు చాలా రకాలుగా విచక్షణ రహితంగా పురుగు మందులు అనేది పిచికారీ చేయడం మనం గమనిస్తున్నాం. ఇది ఒక రకంగా చూసినట్లయితే మనకి పొగాకు లద్దె పురుగు లాగా ఉంటుంది. కాకపోతే దీనికి కొద్దిగా ప్రత్యేకమైన లక్షణాలు వేరే ఉంటాయి, దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు మనం గమనించినట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు యొక్క ప్యూప దశ భూమి లోపల చేసుకుంటుంది. కాబట్టి మనకి పంటను విత్తుకునే ముందు లోతుగా దుక్కులు చేసుకొని మనము ఈ యొక్క పొలాన్ని మనం తయారు చేసుకున్నట్లయితే లోపల ఉండే ప్యూప దశ అనేది బయటపడి ఎండకు కానీ పక్షుల బారిన పడి కానీ చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి దుక్కులు అనేది చేసుకోవాలి. చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక ప్రాంతంలోని రైతులు వివిధ సమయాల్లో మొక్కజొన్న విత్తుకుంటారు. సో దానివల్ల ఏమైందంటే ఈ యొక్క పురుగుకి ఆహార కొరత అనేది లేకుండా పోతుంది. వివిధ దశల పంట ఉంటుంది కాబట్టి ఒక పంట అయిపోయిన తర్వాత ఇంకొక పంటకి వెళ్ళి అక్కడ నష్టాన్ని అనేది కలగజేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఒక ప్రాంతంలోని రైతులందరూ కూడా ఒకేసారి మనకు పంటను విత్తుకున్నట్లయితే మనకి దీనివల్ల నష్టం అనేది కొంతవరకు తగ్గించవచ్చు. అట్లాగే విత్తన శుద్ధి అనేది

0: చేసుకోవాలి. విత్తే ముందు సయాంట్రనిలిప్రోల్ ప్లస్ థయామిథాక్సామ్ అనే ఒక మందు మనకి అందుబాటులో ఉంది. దీన్ని ఒక 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలుపుకొని మనం విత్తుకున్నట్లయితే కొంతవరకు మనం దీన్ని తొలి దశలో ఈ యొక్క పురుగు అనేది ఆశించకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లాగే లింగాకర్ష బుట్టలు కూడా ఒక ఎకరానికి 4 అమర్చుకుని ఈ యొక్క పురుగు యొక్క ఉనికిని మనము గమనించుకుంటూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అట్లాగే ఈ యొక్క మొక్కజొన్న పంటను ఒక ఏక పంటగా కాకుండా అంతర పంటగా మనకి ఈ యొక్క అపరాల పంటలు మనం సాగు చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క కత్తెరపురుగు యొక్క ఉధృతి అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అట్లాగే ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్ష బుట్టలు పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువగా ప్రయోజనం అనేది ఉంటుంది. దాని ఈ యొక్క కత్తెరపురుగును కొంతవరకు ఎక్కువ మొత్తంలో అరికట్టడానికి మనకి వీలుంటుంది. ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ యొక్క మందులు సిఫారసు చేసిన మోతాదులు వాడినట్లయితే ఎక్కువ కత్తెరపురుగు సమర్థవంతంగా అరికట్టవచ్చు.
1: చాలా సంతోషం. మరి ప్రస్తుత యాసంగి పంటలైనటువంటి వరి అలాగే మొక్కజొన్నలలో సస్యరక్షణ చర్యల గురించి చాలా చక్కగా వివరించారు. మరి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ ఆర్ శ్రావణ్ కుమార్ గారు నమస్కారం సార్.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వేసవిలో వరి మరియు మొక్కజొన్న సాగులో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో ఇప్పుడు యాసంగి వరి మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు షాయంపేట గ్రామ రైతు దైనంపల్లి పాపయ్య గారితో పరిచయం వింటారు.
3: ఈరోజు షాయంపేట మండల కేంద్రంలో దైనంపల్లి పాపయ్య అనేక రకాలైనటువంటి పంటలు పండిస్తూ మరి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వివిధ రకాలైనటువంటి పంటలలో అతనికి ఉన్నటువంటి అనుభవాన్ని ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి పాపయ్య గారు.
4: సార్ నమస్కారం సార్.
3: చెప్పండి, మీకు ఏ ఏ పంటలు పండించడంలో మీకు అనుభవం ఉంది?
4: సార్ మేము పత్తి అండ్ మొక్క అండ్ వరి ధాన్యం సార్, అంతే వరి పెడుతున్నాం.
3: ఇదే మూడు ప్రధానమైన
4: ప్రధానమైనది. మాకు ఏమి ఉండదు, నల్ల రాగడి ఉంటుంది కాబట్టి మాకు మిర్చి వేసినాగది, తోట పెట్టినాగది, అందులో అరటితోడ కూడా మాకు ఉండదు. ఈ మూడు మాత్రమే మాకు వండుతూ ఉంటాయి. ఈ మూడు మాత్రమే మేము ఇస్తుంటాం సార్.
3: అంటే ఈ ప్రధానమైనటువంటి పంటలు పండించడంలో మీకు అనుభవం ఉన్నది కాబట్టి మరి ప్రస్తుతము ఈ వేసవిలో ఏ రకమైనటువంటి పంటలను వేశారు?
4: సార్ మొక్కజొన్న వేసాము సార్, మొక్కజొన్న వేసాము. పొద్దున దున్నుతాము, దున్ని దుంతా ఉంటాము, మాదిలి మనం డిస్కోలు ఇస్తాము. డిస్కోలు వేసి పత్తి జడగొట్టి ఇక పత్తిలో రాదు సార్, పత్తిలో ఏమవుతుంది సార్, అంతా ఏడిన పూలు రావు. అందుకోసమే మళ్ళీ పత్తి జడగొట్టి మళ్ళీ డిస్కులు వేసి మళ్ళీ కింది మీద తిరమర చేసి పల్టర కొట్టి మొక్కలు తడిపి మొక్కజొన్న వేస్తాం సార్. మొక్కజొన్న వేసి పెడుదోడ పెట్టిన తర్వాత వెంటనే ఇప్పుడు సీడ్ వచ్చింది సార్, సీడ్ మొక్క వచ్చేసింది. సీడ్ మొక్క వేసి వచ్చింది, మళ్ళీ లోకల్ ఇస్తున్నాము. సీడ్ మొక్క కొంతమందికి ఇస్తాను, కొంతమందికి ఇస్తాను సార్. సీడ్ వేసిన వారికి కొంత మొగి పురుగు వస్తుంది, టిల్ట్ వస్తుంది సార్. టిల్ట్ కొట్టకపోతే టిల్ట్ కూడా వస్తుంది. దానికి కొంచెం బాగుండదని మేము లోకల్ వేసుకున్నాం సార్. లోకల్ వేస్తే ఎకరాను 40-50 క్వింటాలు వస్తాయి సార్. ఇక మద్దతు కూడా ఇచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ మద్దతు కూడా ఇచ్చింది. దానివల్ల ఏమవుతుంది సార్, మరి ఇప్పుడే కంకించాం సార్.
3: అంటే మీ గ్రామంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పంటలు ఏమేమి ఉన్నాయి ఇంకా ఇప్పుడు, ఎందుకంటే ఇది ఏప్రిల్ నెల కాబట్టి?
4: వరి ఉంది, వరి ఉంది, మొక్క ఉంది సార్, అంతే. ఇప్పుడు వరకు మరియు మొక్క.
3: వరి మొక్కజొన్న ఉంది.
4: అవును సార్.
3: మీరు ఏమి వేసారు ఇప్పుడు?
4: మొక్కజొన్న వరి వేసినాం సార్.
3: మొక్కజొన్న వరి వేసారు, ఎంత వేసారు?
4: మొక్కజొన్న 2 ఎకరాలు వేసినాం, వరి 2 ఎకరాలు వేసినాం సార్.
3: అంటే మీ గ్రామంలో మరి ఏ రకమైనటువంటి భూములు అందుబాటులో ఉన్నాయి, అంటే నల్లరేగడా లేకపోతే ఎర్ర నెలలా, ఎట్లాంటి అవకాశాలు?
4: నల్లరేగడ సార్. ఎర్రరేగడ ఉంటే మాకు తోట పండించుకుంటే మాకు బాగుపడుతుంది సార్. తోటకు బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు, కాబట్టి మాకు తోటలు ఇప్పుడు ఇటు ఉంది సార్. మాకు నల్లరేగడ కాబట్టి ఎక్కువ మొక్కలు పండుతాడు సార్. ఇటు పత్తి పెట్టుకుంటాం, అది చేసి మళ్ళీ మొక్క పెడతాం సార్, అంతే.
3: అంటే మీ గ్రామానికి మరి నీటి సౌకర్యాలు ఎట్లా, పంటలు పండించడానికి అందుబాటులో నీటి సౌకర్యాలు ఉన్నాయా?
4: కొంతమంది బావి తవ్వుకున్నాం సార్, మాకైతే సబ్సిడీ బావి వచ్చింది సార్, జీవనదారిది. అందులో నీళ్ళు వెళ్తాయి, నీళ్ళు వెళ్ళిన మాకు మా పైన ఉండే కాలువ పోయింది, కెనాల్ కాలువ పోయింది సార్. దానివల్ల మేము పండించుకొని కొన్ని కెనాల్ కాలువ పడితే కొంత బావి ఉన్న వాళ్ళు వాళ్ళని నడుకొని బావి తోనే పెట్టుకుంటాం సార్.
3: మరి ఇక్కడ రైతులు ప్రధానంగా ఈ ఇంకా ఇప్పుడు పంటలు అందుబాటులో ఉన్నాయా, పూర్తిగా తీసివేశారా?
4: బాయికన్ను మాత్రమే తడిపేసుకున్నారు సార్. ఇప్పుడు బాయికన్ను కొంతమంది తడిపేసుకున్నారు, కొంతమందికి

0: బాయసలు లేని వారు కెనాల్కి ఆధారపడే వాళ్ళు కెనాల్ని ఫస్ట్ వచ్చినప్పుడు తడుపుకొని ఇప్పుడు మళ్ళీ కెనాల్కి ఆశించడం మాత్రమే ఉన్నాయి సార్. బాయికి వేసిన మాత్రం మొత్తం పీచి ఇడిసీలు పీచీలు సాగు చేసుకుంటున్నాం సార్. బాయి ఉన్న వారు మొదలు ఇస్తారు, ఎందుకంటే పత్తి చెడగొట్టి బాయి ఉన్న వారు మొదలు వేసుకుంటారు. బాయి అసలు లేని వారికి మా కెనాల్ కాలకు ఆధారపడడం మాత్రం వాళ్ళే తడుపుకొని వేసుకొని ఇప్పుడు ఉన్నాయి సార్. ఇంకా చీర బాధపడే కెనాలు ఉన్నాయి.
1: సరే, మీకు మొక్కజొన్న అలాగే పత్తి పండించడంలో అనుభవం ఉన్నదని చెప్పారు. ఇప్పుడు మొక్కజొన్న ఎట్లా పండిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి.
2: మీరు ఎప్పుడు వేశారు
0: సార్? మేము పత్తి చెడగొట్టి మక్కేస్తామని చెప్పినాం కదా సార్, మక్కేసి సాలు కొడతాం. సాలు కొట్టి ఇత్తనం పెట్టి ఇట్లా గిరిక పట్టుకుని పోతాను, గిరికలతోండి గింజలు పెడతాను, గింజలు పెట్టి వారికి ఇస్తా ఉంటాం. వారి తీసిన వెంటనే అల్లనే పిండేస్తాం అల్లనే పాకం ఎరుకు సంబంధించిన ఇత్తనం మొత్తం ఇస్తాం సార్. వేసి దున్ని ఇస్తాం, వేసి నీళ్ళు కడితే అదే పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ నిల్వ వాళ్ళకి మళ్ళా పిండేసుకుంటూ మళ్ళీ దున్ని మళ్ళీ నీళ్ళు ఇడితే ఇక ముగిపురుగుతా గింజలు వేసుకుంటా ఉంటాం సార్. గింజ వేసుకుంటూ పోతాంటే అవి పెరుగుతాయి సార్.
1: అట్లా సార్ ఈ వేసినటువంటి సీడ్ మొక్కజొన్న అన్నారు, అంటే ఈ సీడ్ మొక్కజొన్న అంటే మేల్ ఫీమేల్ రకమా?
0: ఆ మేల్ ఫీమేల్ సార్.
1: మేల్ ఫీమేల్
0: ఐదు సాలకు ఒకటి, ఐదు సాలకు ఒకటి మేల్ ఫీమేల్ ఉంటుంది సార్. ఆ నాలుగు సాలు మాత్రమే వాళ్ళు తీసుకోపోతారు. ఫీమేల్ మాత్రం మేము తీసుకొని పక్కేసుకొని మేము వేరే అనుకోవాలి, వేరే అమ్ముకోవాలి. వాళ్ళు మాత్రం సీడ్ కొనుక్కొని పోయి వాళ్ళు వేరే కాడ అమ్ముకుంటారు సార్.
1: మరి ఇప్పుడు ఎట్లున్నది ఈ మొక్కజొన్న, అంటే పూర్తిగా కోసారా లేకపోతే ఇంకా అందుబాటులోనే ఉందా?
0: అందుబాటులో సార్, ఇంకా కొయ్యలేదు సార్. కొంతమంది కోసలేదు, కొయ్యలేదు సార్. ఇంకా కొంతమంది కోసారు, ఇంకా కొయ్యలే. వరి మాత్రం ఇంకా వరి అట్లే ఉంది, ఇప్పుడే కొంచెం అరస్తుంది. వారు పెట్టాము కొంచెం, దానికి కూడా కొంచెం ఎర్ర తగిలితే అవి అయితే మొన్ననే పిక్చర్ చేసిన సార్.
1: సాధారణంగా ఏ రకమైనటువంటి రోగాలను దీంట్లో గమనించారు మొక్కజొన్నలో?
0: మొక్కజొన్న తెగులు వస్తాను చెప్పలేదు సార్. తెగులు వస్తాను సార్, తెగులు వస్తే మళ్ళీ దానికి మళ్ళీ పిచ్చుకర కొడుతా అంటే మళ్ళీ మంచిగా అవుతాను సార్. ఒకసారి టిల్ట్ అవుతాను సార్, టిల్ట్ అంటే కింద ఆకు నుండి మాడిపోతా ఉంటుంది. కింద మాడిపోయినప్పుడు అర్థం చేసుకుంటాం, మరి కిందకి ఆకు రాలితో పోయినప్పుడు కర్ర అనేది జింకుతుంది సార్. దీనికి వీక్ అవుతా ఉంటుంది. వీక్ అయినప్పుడు మళ్ళీ మేము దానికి మళ్ళీ టిల్ట్ మందు కొట్టి మళ్ళీ మందుల షాపులో పోయి తెచ్చి కొట్టి వాళ్ళని అడిగితే గది ఇస్తే గది కొడితే మళ్ళీ మంచిది సార్.
1: అంటే మరి వరి ఎంత వేశారు మరి ఈ సంవత్సరం?
0: 2 ఎకరాలు వేసాం సార్.
1: 2 ఎకరాలు?
0: అవును సార్.
1: ఈ యాసంగిలో?
0: అవును సార్.
1: ఎట్లుంది మరి ఇప్పుడు వరి పరిస్థితి, ఎట్లా ఉంది? కోసారా లేకపోతే ఇంకా గొలుసు దశలో ఉందా?
0: గొలుసు దశలో ఉంది సార్. ఇప్పుడే అరాంచింది, తీసినాం. గొలుసు ఎర్రబడ్డది ముందుది. ఇవన్నీ తడి మార్పిన సార్, తడి మార్పిన అవసరం లేదు. ఇంకో నెల రోజుల వరకు అది మిషన్ దిగబడదు కదా సార్, కొంచెం ఏర్పచ్చింది కానీ మిషన్ దిగబడుతుంది. అది మిషన్ వచ్చిన వెంటనే మళ్ళీ మిషన్తో కోసి సన్నలు పెట్టాము. సన్నలు కోసి మళ్ళీ మేము కాంటాక్ ఇస్తే అవి ఎన్ని అయితే అని కోసిన తెలుస్తుంది సార్.
1: ఇప్పుడు ఈ యాసంగిలో సన్నది పెట్టారా, దొడ్డు రకం పెట్టారా?
0: సన్నది పెట్టాం సార్, ముందునే సన్నది పెట్టాం సార్. సన్నది పెట్టాం, కోసిన వెంటనే పోయినసారి కూడా మనకి ఇచ్చాడు, ఉప్పుసారి కూడా కోసి వేయగానే కాంటగానే మాకు వస్తాయి. అవి తర్వాత అవి పడతాయి సార్. సార్
1: మరి ఇప్పుడు వరిలో ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు, ఏమైనా ఇబ్బందులు పడ్డారా, రోగాలు సోకడం కానీ లేదా నీటి సమస్య కానీ?
0: సమ్మర్ కదా సార్, సమ్మర్లో కాబట్టి కొంచెం ఎండ కొంచెం వేరుపేరు పచ్చట్లు తడనక వేడి నీళ్ళు దానికి దీనికి కొంచెం వేరుపేరు వర్షాకాలంలో ఉంటుండే సార్. ఇట్లా కొంచెం ఇప్పుడు ఎత్తులంపులు కూడా హైట్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది, ఒకసారి హైట్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. అయితే కలిసి వస్తుంది, లేకపోతే లేదు సార్. దాని వర్షాలు వచ్చాయంటే ఆయన కూలిపోద్ది, వర్షాలు రాకపోతే అదృష్టం. అది వర్షాలు అయితే దురదృష్టం సార్. వర్షాలు అయితే మాత్రం చెప్పలేము కానీ వర్షాలు రాకపోతే ఇప్పటి వరకు ఆనకాలమైన ఆశంగానే అవుతుంది సార్. అది ఆశంగా అయితే ఎడుకో సార్, దాని లాభం ఉంటుంది సార్.
1: అంటే ప్రకృతి పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఈ మధ్యన, గాలి దుమారము ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయా? వడగల్ల వాన కూడా ఇటు పడ్డట్టు విన్నాము.
0: శాంపడం రాలేదు సార్, వరగల్ మన మానవల్లే వారి అక్షతం కూడా రాలేదు సార్. అయితే ఆ భూమి మీద అయితే ఖరాబ్ అయింది అనుకుందాం, కానీ రాలే, అదృష్టం రాలే. ఇటు వర్షం వల్ల రాలేదు సార్. శాంపేట మండలంలో పచ్చి పక్క శాంపడం సార్, మాది అన్నమగడి జిల్లా సార్.
1: మరి ఇప్పుడు ఎరువుల యాజమాన్యం ఎట్లా చేపట్టారు? సేంద్రియ ఎరువులు వాడారా? ఇక్కడ ఎక్కువ రసాయనిక ఎరువులను వాడారా వీటన్నిటికీ అన్ని పంటలకి?
0: ఈ ఎరువులు తీసుకున్నాం సార్. ఇప్పుడు రసాయన ఇప్పుడు బలరున్నాయి, ఎడ్లు ఉన్నాయి సార్. బలరు ఏవి ఎడ్లు ఏది లేవు. పట్టేదర పోడు ఇంకా డిఏపీ, పొటాష్ యూరియా డిఏపీ గా సార్. ఇప్పుడు పెంటెక్కర సార్, ఎడ్లు లేవు, బలరు లేవు, ఏది లేవు సార్. ఏమైనా ఉంటే గుల్ర మతం గిల్లమంతా వాళ్ళంటే వాళ్ళు ఎవరో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, మాకు అందలేదు సార్. వాళ్ళ వరకు కొట్టుకుంటాను, అది కూడా దొరకలేదు సార్. సార్
1: మరి ఇప్పుడు ఎట్లా మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మీరు? మరి పంట ఉత్పత్తులను మీ మండల కేంద్రం కాబట్టి మీ మండలంలోనే చేస్తారా, లేకపోతే ఇంకా అటు పరకాల కానీ లేదా అనుమకొండ కానీ ఎక్కడ మార్కెటింగ్ చేస్తుంటారు?
0: లేదు సార్, మా దగ్గర మార్కెటింగ్ ఉంది సార్. మాకు మార్కెట్ ఉంది షాంపేట దగ్గర, పరకాల దగ్గర షాంపేట మార్కెట్ ఉంది. ఇప్పుడు కొనుగోలు కొంటాను, ఇప్పుడు ఓపెన్ కూడా చేసాం సార్. మరి అచ్చి ఓపెన్ చేసాం సార్, ఇప్పుడు నడుతాయి సార్. వాళ్ళు అమ్మటోళ్ళు అమ్మతాలు, తెచ్చుకోవాళ్ళు తిత్తాను, అమ్మటోళ్ళు అమ్మతాలు, మద్దతు మొక్కదొన్న కూడా మద్దతు ఇస్తాడు సార్. మొక్కదొన్నకి ఇస్తాడు, వరికి ఇస్తాడు కాబట్టి దానికి దీనికి ఇస్తాడు కాబట్టి

0: వాళ్ళకి ఇస్తాను, మక్కకి ఇస్తాను కానీ ఈయన ఓపెన్ అయ్యారు సార్. మనం కూడా ఓపెన్ చేసి పెడతాను, కాంటలు అవుతాయి, ఎక్కుతాయి కూడా.
1: కొత్తగా మార్కెట్
0: కొత్తగా మార్కెట్ చేసి వెళ్ళిపోతాయి సార్. జొన్నలో ఏం పదగా ఫస్ట్ టైం వెళ్ళిపోతాయి, దాని మద్దతు ధరిస్తాను కదా, దాని కూడా ఇస్తాను. అవి వెళ్ళిపోతాను సార్, వాళ్ళు కాంటలు అయితేనే పుడుతున్నాను సార్.
1: ఇంకా మరి ఊళ్ళో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? మరి ఎట్లా వాటిని పరిష్కరించుకుంటున్నారు మీరు రైతులంతా?
0: ఇక అది ఎట్టున్నా వాళ్ళ పరిస్థితి వాళ్ళకుంటుంది సార్. ఒకసారి నీళ్ళు వెళ్ళక కొంతమంది ఎండిపోతుంది, కొంతమంది నీళ్ళు ఉండి కూడా రాదారు, కొంతమంది చుట్టుకోయకపోతే మళ్ళీ మధ్యలో ఎరబడతాయి, చుట్టుకొచ్చిదా కోయించుకోవాలి, వాళ్ళు బయటికి పోయినప్పుడు పోవాలి. కొంచెం రైతులకు అనేది ఎప్పటికి ఇబ్బంది ఉంటుంది సార్. రైతులకు ఎప్పటికి ఇబ్బంది ఏమన్నా సార్? మీరు కొనుక్కుంటే 10 రూపాయలు పెట్టుకోవచ్చు కానీ మేము పండియాలంటే కానీ కష్టం సార్. మాకు ఏమో సార్, బియ్యం ఇప్పుడు 3,000-4,000 షాప్కి పోతారు, కొనుక్కొని పోతారు. మేము ఎంత పండితే ఎంత అవుతుంది అని రైతు కిన్నాడు కూడా గుర్తుంటే సార్. రైతు గుర్తుండలేదు, రైతుని ఎవరు కూడా ఆదుకుంటలేరు. రైతు ఎప్పటికీ తక్కువ చూపిస్తారు, ఎప్పుడు అవుతుంది, రైతు కష్టమే ఉంటుంది సార్.
1: మరి నెక్స్ట్ వచ్చేటువంటి వర్షాకాలంలో మరి ఏ ఏ పంటలు వేద్దామని రైతులంతా అనుకుంటున్నారు మీ ప్రాంతంలో?
0: ఇక మక్కేస్తారు సార్. అది మక్క లేక వానకాలం మక్కేసుకోవాలి, రోడ్డుకున్న వాటిని మక్కేసుకుంటారు, కొన్ని లోపల కూడా పత్తి పెట్టుకుంటారు. మక్క పత్తి కొన్ని నెలల మళ్ళీ అరటి తోడ కూడా పెట్టుకుంటారు సార్. అంతే గివే సార్.
1: మీ ప్రాంతంలో ఆ ఏరియాలో అంతా గివే ప్రధాన పంటల, లేకపోతే ఇంక ఇతర కూడా పండిస్తుంటారా?
0: ఇతర లేవేం సార్ మాకు. ఏదో 20-30 ఎకరాల తర్వాత ఎవరో దగ్గర ఉన్న ఒక అరటి తోడ పెట్టుకుంటారు. తర్వాత పత్తి, తర్వాత ఈ మక్కే సార్. ఈ 3 పంటలు తప్ప ఇంకోటి వేసడానికి అర్హత లేదు సార్ మాకు. 4 ఎకరాలు గవ్వే పండితే గవ్వేస్తాను సార్. మా తాతాలను గవ్వేస్తాను, మేము కూడా గవ్వేస్తాను సార్.
1: చాలా సంతోషం. మరి వివిధ రకాల పంటలలో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున, అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దైనంపల్లి పాపయ్య గారు నమస్కారం.
0: సార్ నమస్కారం సార్, ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు యాసంగి వరి మరియు మొక్కజొన్న సాగులో అనుభవాలు షాయంపేట గ్రామ రైతు దైనంపల్లి పాపయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ಆಕಾಶವಾಣಿ ವಿಕಸಿತ ಭಾರತ್ ಈನಾಟಿ ಕಾರ್ಯಕ್ರಮಂಲೋ ಜೆನ್ನೆಕ್ಸ್ ಸಪೋರ್ಟ್ ಫಾರ್ ಇನ್ನೋವೇಷನ್ ಸ್ಟಾರ್ಟ್ಅಪ್ ಜೆನ್ಸಿಸ್ ಈ ಪಥಕಂ ಗುರಿಂಚಿ, ಅಲೀಪ್ ವಿಹಬ್ ಅಟಲ್ ಇನ್ಕ್ಯುಬೇಷನ್ ಸೆಂಟರ್ ಚೀಫ್ ಇನ್ನೋವೇಷನ್ ಆಫೀಸರ್ ಡಾಕ್ಟರ್ ಜಹರುಲ್ಲಾ ಗಾರಿತೋ ಪರಿಚಯಂ ವಿಂಟಾರು.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసే

0: అని స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహరుల్లా గారు.
1: నమస్కారం సార్.
0: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
1: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC, రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి కాబట్టి. సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్, మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
0: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
1: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాల్లో, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మేటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
1: సో ఇందులో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి POC స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ 3 రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేజ్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు, సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేజ్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు, ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటివి ఉండవు, సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేజ్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
0: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
1: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్ట్

0: కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2, టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2, టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే, లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహో మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రాంలు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ, ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2, టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటీ రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటీ రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటీ సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్

0: చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము. సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిత్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకొని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము. దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.
2: జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ పథకం గురించి ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో డాక్టర్ సాంబశివరావు కండరాతి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 MHz మనోరంజనిలో ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా రాధా గోపాలం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, వీరందరికీ

తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, శంకరి, చిన్మయి, పత్తిపాక కుమార్, పాపయ్య శాస్త్రి, గట్ల గట్టన్న, ఎండి రహీం.

సోని, సంపత్, మానస వీరందరూ కోరుతున్న పాట ఆకాశ వీధిలో. ఈ చిత్రం కోసం శశి, ప్రీతం, గంగ ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. వీరందరి కోసం ఈ పాటను విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మనోరంజన్ లో తర్వాత పాటను కోరుతున్నాను.

శ్రోతలు, జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్ వీరు కోరుతున్న పాట కోర్టు చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించిన పూర్ణాచారి గీతం, సంగీతం విజయ్ బుల్గనేన్. వీరి కోసం ఈ పాటను విందాం.

తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, తెలంగాణ వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, బైత్రికశ్రీ, ఎం సుధారామయ్య, లాస్యశ్రీ వీరు కోరుతున్న పాట బంగారు బాబు. ఈ చిత్రం కోసం ఘంటసాల మరియు పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్. వీరందరి కోసం ఈ పాటను విందాం.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై మనోరంజనిలో ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి జేరిపోతుల బుచ్చయ్య. వీరు కోరుతున్న పాట పూజాఫలం. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. వీరికోసం ఈ పాటను విన్నాం.

తర్వాత పాట మంచివాడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

ఈ పాటను కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర వీరి కోసం ఈ పాటను విన్నాం.

మనోరంజన్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరు కోరుతున్న పాట సాగర సంగమం. ఈ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము
1: అభినయ వేదము సభకను వాదము సలు

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన

0: జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై మనోరంజన్లు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్. వీరు కోరుతున్న పాట పాండురంగడు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. వీరికోసం ఈ పాటను విన్నాం.

మనోరంజన్ల తర్వాత పాట రోజులు మారాయి. ఈ చిత్రం కోసం జిక్కి ఆలపించిన కుశరాజ్ గీతం, సంగీతం మాస్టర్ వేణు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జఫర్గఢ్ మండలం సాగరం గ్రామం నుండి పిన్నింటి లక్ష్మీ, యాదగిరి కాంత, హిమబిందు, సౌమ్య, వనిత, నాగరాజు, పవన్, ఐలయ్య వీరందరి కోసం ఈ పాటను విన్నాం.

శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట లంకేశ్వరుడు. ఈ చిత్రం కోసం ఎస్ జానకి మను ఆలపించిన వేటూరి గీతం, సంగీతం రాజకోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి నుండి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మోనిక, విద్య, జాన్విక మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరి ఫ్రెండ్స్ ఆనంద్, రజనీ, రాకేష్, గాయత్రి వీరందరి కోసం ఈ పాటను విన్నాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మనోరంజన్లో చివరిగా కుంకుమ తిలకం ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన మైలవరపు గోపి సంగీతం సత్యం ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరి కోసం ఈ పాటను విన్నాం.

ఇంతటితో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై అలనాటి ఆనిముత్యాలు మధుర గీతాలు వింటారు. ముందుగా వినండి ధర్మాత్ముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన ఎం గోపి, సంగీతం సత్యం.

తర్వాత పాట అంతులేని కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

జస్టిస్ చక్రవర్తి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు, సంగీతం రమేష్ నాయుడు.

మధురికి తల్లుల తర్వాత పాట ఆత్మబలం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై అలనాటి ఆనిముత్యాలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమముల తర్వాత పాట తోటరాముడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం సత్యం.

చాణక్య చంద్రగుప్త ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాలా.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మధుర గీతాలలో తర్వాత పాట చండీరాణి. ఈ చిత్రం కోసం ఘంటసాల మరియు భానుమతి పాడిన సీనియర్ సముద్రాల గీతం సంగీతం సుబ్రహ్మణ్యం విశ్వనాథన్.

తర్వాత పాట చెల్లెలి కాపురం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఘంటసాల ఆలపించిన కోసిరాజు గీతం, సంగీతం ఘంటసాల, చిత్రం జయం మనదే.

కలిసొచ్చిన అదృష్టం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల బృందం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11:00. ఇంతటితో ఈ పూట మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో ఎఫ్ఎంఏ 103.5 MHz పై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.